శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రవణమాసం 2వ రోజు క్రీస్తకం 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:50 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.
1: సమయం 6:05.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 6:30. సూక్త ముక్తావళి కార్యక్రమంలో దానగుణం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: దానగుణం. దానగుణము కూడా మానవుణ్ణి మహాపురుషునిగా చేయగల మహోత్కృష్టాదనము. ఈ సద్గుణముతో చరిత్రలో అజరామర యశస్సు గడించిన మహానుభావులున్నారు. అడిగిన వారికి తనకున్న దానిలో దానము చేయడం అనేది దైవదత్త గుణము. అటువంటి మహోన్నత గుణసంపన్నులు మరణానంతరము కూడా చరిత్రపుటల్లో శాశ్వత స్థానాన్ని

పొందుతారు. ఎదుటివారు తమ ప్రత్యర్థులని తెలిసినా, తమకు హాని తలపెట్టేవారని తెలిసినా దానం చేయడానికి వెనుకాడని వారు కూడా ఉన్నారు. అటువంటి దానశీలుల్లో కర్ణుడు ప్రథమగణ్యుడు. ఎందుకంటే అర్జునుని రక్షణ కొరకు మహేంద్రుడు కపట బ్రాహ్మణ వేషధారి వచ్చి కర్ణుని కవచకుండము అర్థించగా వచ్చినవాడు సహస్రాక్షుడని తెలిసి కూడా సహజ కుండలములను దానంగా ఇచ్చిన మహాదానశీలి కర్ణుడు. దానగుణములో కర్ణుడు శతధా సహస్రధా ప్రశంసార్హుడు. దానగుణ సంపన్నులలో మరి ఒక నిలువెత్తు నిదర్శనము రంతీదేవుడు. తన అపూర్వ దానగుణముతో దేవతలను మెప్పించగలిగాడు. దాన ధర్మములను చేయుటకు తన సర్వస్వము హారతి కర్పూరము వలె హరించిపోయినా కొంచెము కూడా బాధపడలేదు. చివరకు లభించిన పాయసాన్ని నీటిని అతిథులకు దానంగా సమర్పించాడు. నేటి సమాజంలో కూడా కొంతమంది దాతలున్నారు. దానము చేసి ఫలితాన్ని ఆశించినప్పుడే సత్ఫలితం కలుగుతుంది. దానశీలతలో చెప్పదగిన వారిలో బలిచక్రవర్తి కూడా ముఖ్యుడు. తనను అర్థించవచ్చిన వాడు మహావిష్ణువని తెలిసి వెనుకాడకుండా మూడడుగుల దానం చేసి దానశీలుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. దానగుణాన్ని ప్రశంసిస్తూ మారద వెంకయ్య భాస్కర శతకంలో దానముసేయుగోరు వదాన్యునకి యగ శక్తి లేని చూనైన్ పరోపకారమునకయ్యొక దిక్కున తెచ్చి అయిన ఈ భూను మేఘుడంబుదికి పోయి జలంబులందెచ్చియడే వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కరా. దానం చేయడానికి తనకు శక్తి లేకపోతే దాత మరి యొక్క చోటి నుండైనా చెచ్చిస్తాడు. ఉదాహరణకు మేఘుడు తన దగ్గర నీళ్లు లేకపోతే సముద్రాల్లోని నీళ్లను పీల్చుకొని సమస్త జీవులకు కోర్కెలు తీర్చున్నట్లుగా వర్షిస్తాడు. కాబట్టి దాతృత్వ గుణములు గల మహానుభావులు తమ దగ్గర లోకపోయినా ఇతర దగ్గర నుండి తెచ్చి దానం చేస్తారు. దానముల్లో గుప్తదానం శ్రేష్టమైనది. స్వల్ప వస్తువులను దానం చేసి తామే మహా దాతలమని చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు. దానములలో విద్యాదానము పరమోత్కృష్టమైనది. ఎందుకంటే వస్తువులు దానము చేసిన వాటి వల్ల కలిగే ప్రయోజనము తాత్కాలికమైనది, కానీ విద్యాదానం వల్ల కలిగే ప్రయోజనం అక్షరమైనది. దాన గుణము వలన ధన్యులైన నరులు భరత వర్ష చరిత విరివిగాను కానగలము మనము గమనించి చూడగా వారి కీర్తి విరియు వసుధలోనా.

కంది పంట సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంది పంటకు సంబంధించి సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైనది ఆకు చుట్టు పురుగు. కంది పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు గాను 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా కాయతులుచు పురుగు. ఈ పురుగు పూత పిండి దశలో కాయలకు రంధ్రాలు వేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. సమగ్ర సస్యరక్షణ. కంది అంతర పంటగా శనగ ఉన్నప్పుడు సస్యరక్షణ విషయం వచ్చినట్లయితే వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సార్లు, రబీలో 3 సార్లు పెసర, మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేక

పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విషక్షణారహితంగా వాడకూడదు. ఇప్పుడు చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెసర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తరువాత మరుకా మచ్చల పురుగు. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు అలాగే ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము, నోవోల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. తరువాత కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీనివల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండి దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కాబట్టి పిండి దశలో 5% వేపగింజల కషాయము పిచికారీ చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమితోయట్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎండోసల్పాన్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పటి వరకు కంది పంటలో పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సస్యరక్షణలో భాగంగానే తెగుళ్ల గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ICPL 87.119 మరియు ICPL 88.63 అనే కంది రకాలు ఈ తెగులను తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. ఇక రెండవదిగా వెర్రి తెగులు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగుగల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మిల్లీలీటర్లు కెల్థేన్ను కలిపి వారానికి ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 87.119

ఐసిపిఎల్ 85063, బిఎస్ఎంఆర్ 853, బిఎస్ఎంఆర్ 736 రకాలను సాగు చేసుకోవాలి. తరువాత మాక్రోఫోమినా ఎండు తెగులు. ముదురు మొక్కల కాండం పైన నూలుకండే ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగము తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని మొక్కలు మాత్రమే ఎండిపోతాయి. MRG 66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయకూడదు. ఇక పంట కోత నిల్వ విషయానికి వచ్చినట్లయితే అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. కందులను బూడిద కలిపి గాని వేప ఆకులు కలిపి గాని నిల్వ చేస్తారు. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. మరి మీరు చేయాల్సింది ఏంటంటే, 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నెంబర్కి పంపగలరు. ఫోన్ నంబర్ 8332905037. ఫోన్ నంబర్ మరోసారి 8332905037. ఈ నెంబర్కు ఈ నెల 26వ తేదీలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక చేయబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 గంటలకు మా రేడియో కేంద్రంలో ఫైనల్ రెండును నిర్వహిస్తాం. అంశం రేడియో ప్రాముఖ్యత. గమనిక విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:40 కు వస్తుంది. వాణిజ్య ప్రకటన అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1 ఆగస్టున ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ

0: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ లో సర్వీస్ చేసేవాళ్ళు. నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు మనసుతో చూసేది నర్సింగ్. మీరు ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా రుమ్ములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా రుమ్ములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రుమ్ములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కప్రం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:30 మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీరు మెచ్చే మీకు నచ్చే లవ్లీ సాంగ్స్ ప్రసారం కానున్నాయి.
4: ంకుతుంటరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావా.

ఈ కార్యక్రమం అనంతరం 8 బాబుకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచారం లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అమ్మకానికో వస్తువు కథానికి వింటారు రచన శ్రీమతి ఇంద్రగంటి జానకిబాల. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక ఈ పగలు 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:20 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతిలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం 6:30 అమ్మాయ మజాక నాటిక వింటారు. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026 ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ గురించి పెద్దారివిడి మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. రాత్రి 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం చిలే వింటారు. ఇక 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రెండు శీర్షికన కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు వింటారు.

ఇక 8:30 పార్లమెంటు సమీక్ష కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం చూడలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం ప్రసారం. 8:40 చిత్రమందిరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కార్యక్రమం కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరికైన కార్యక్రమం వింటారు. రాత్రి 10:00 పార్లమెంటుకు వచ్చిన వారు ఢిల్లీ కేంద్రం రిలే వింటారు. అనంతరం రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిలే వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కప్ను ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం సరిగ్గా 7:00. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి.

అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్, ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్

0: బింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावादी सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं ना कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक అంశంపై నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం జీరో అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించారు.

0: దానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికి వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం? మరి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో వివిధ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులందరూ కూడా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా మరి గ్రూప్ 2లో అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ACTO, మున్సిపల్ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, ఇంకా వివిధ శాఖల్లో ఖాళీలు ఉంటాయి. గ్రూప్ 1లో అయితే డిప్యూటీ కలెక్టర్, DYSP, CTO, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు ఎవరైనా కూడా మరి ఈ పోస్టులపై దృష్టి పెట్టి చక్కగా చదవాలి. ముందుగా లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ఆలోచన కాకుండా నేను గ్రూప్ 1 సాధించాలి లేదా

నేను గ్రూప్ 2 సాధించాలనే స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం స్పష్టంగా ఉంటేనే చదువుకు దిశ ఏర్పడుతుంది. అలాగే సిలబస్ను ముందుగా పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది చేసే తప్పేంటంటే చాలా పుస్తకాలు మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ కొనుగోలు చేసి చదువుతూ ఉంటారు. దీనివల్ల సమయం వృధా అవుతుంది. మరి అలాగే ఒకే విషయానికి ఎక్కువ పుస్తకాలు కూడా చదవకూడదు. ఒక అంశానికి 10 పుస్తకాలు చదవడం కంటే ఒక మంచి ప్రామాణిక పుస్తకాన్ని 4 సార్లు చదవడం మంచిది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే రివిజన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే గత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా విశ్లేషించుకోవాలి. దగ్గర పెట్టుకొని మనము లాస్ట్ ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ విభాగం ఎక్కువ ఇచ్చారు అనేది ఖచ్చితంగా ఒక ఎలైట్ చేసుకోండి. రోజువారీ ప్రణాళిక అనేది తప్పనిసరిగా ఉండాలి. రోజుకు 10 గంటలు చదువుతానని నిర్ణయించుకొని 2 రోజులకు మానేయడం కంటే రోజు కనీసం 5 నుంచి 6 గంటలైనా క్రమం తప్పకుండా చదువుకోవాలి. అందులో ఒక ప్రధాన సబ్జెక్టు, ఒక చిన్న అంశం కరెంట్ అఫైర్స్, మరి రివిజను, మరి పాత ప్రశ్నలు ఒకసారి మనం చూసుకోవడం, ఇవనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే డైలీ న్యూస్ పేపర్ చదవండి. అందులో ఏపీకి సంబంధించిన అంశాలు అంటే ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అవార్డులు, క్రీడలు, ముఖ్య నియామకాలు, ఇవన్నీ కూడా నోట్స్ రూపంలో చదివి రాసుకున్నట్లయితే చక్కగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులకు వేగము, ఖచ్చితత్వం పెంచుకోవాలి. ఎలా అంటే టైయాన్ని వేస్ట్ చేయాలంటే కూడా మీకు ఆ టైం ఉండకూడదు అనమాట. ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు అనుకునేది సాధిస్తారు. అయితే గ్రూప్ 1లో ఒక విశేషం ఉందండి. గ్రూప్ 1 కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని సమయ పరిమితిలో సమర్థవంతంగా రాయగలగాలి. కాబట్టి ప్రతిరోజు ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి, వారానికి ఒక వ్యాసం రాయాలి. ఇలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రశ్నలు స్టార్ట్ చేద్దామా? రెడీగా ఉన్నారనుకుంటాం. ప్రేమైన శ్రోతల విజ్ఞప్తి ఏంటంటే, లాస్ట్ వారం కూడా చాలామంది లైవ్లో ప్రశ్నలు అడిగారు, సార్ అప్పుడే వచ్చాము, అప్పుడే రేడియో ట్యూన్ చేశామని. దయచేసి అలా అడగొద్దు, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ, ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఒక వ్యక్తికే మనం 6 నిమిషాలు కేటాయిస్తే ఎన్ని కాల్స్ మనము తీసుకోలేము, ఆలోచించండి. దయచేసి సహకరించండి, ముందుగా నోట్ చేసుకోండి. 1వ ప్రశ్న, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల ఆఖరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం కార్యక్రమం ఏది? ప్రశ్న మరోసారి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రతి నెల ఆఖరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం ఏది? ఏ మన్ కీ బాత్, ది దిల్ కీ బాత్, సి మై పీపుల్ మై కంట్రీ, డి మై కంట్రీ. 1వ ప్రశ్న మరోసారి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రతి నెల ఆఖరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ఏది? ఏ మన్ కీ బాత్, బి దిల్ కీ బాత్, సి మై పీపుల్ మై కంట్రీ, డి మై కంట్రీ. శ్రోతలు కూడా మీ సమాధానాలను ఏబిసిడీల రూపంలో చెప్పండి. అంతేగాని నేరుగా సమాధానాలు చెప్పొద్దు, ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో వాళ్ళు ఎలా చెప్తే అలా రాయాల్సి ఉంటుంది. కాబట్టి శ్రోతలు ఏబిసిడీలనే మీ సమాధానాలు చెప్పండి. ఇక 2వ ప్రశ్న, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఏ ఓం బిర్లా, బి అమిత్ షా, డి నితిన్ గడ్కరీ, డి వెంకయ్య నాయుడు. 2వ ప్రశ్న మరోసారి, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఏ ఓం బిర్లా, బి అమిత్ షా, సి నితిన్ గడ్కరీ, డి వెంకయ్య నాయుడు. ఇక 3వ ప్రశ్న, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైన సంవత్సరం, సిబిఐ ఏర్పాటైన సంవత్సరం ఏ 1963 మార్చి 1, బి 1963 ఏప్రిల్ 1, సి 1970 మే 1, డి 1980 ఏప్రిల్ 1. 3వ ప్రశ్న మరోసారి, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైన సంవత్సరం ఏ 1963 మార్చి 1, బి 1963 ఏప్రిల్ 1, సి 1970 మే 1, డి 1980 ఏప్రిల్ 1. ఇక 4వ ప్రశ్న, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఏ రఘురామరాజన్, బి డాక్టర్ వైవి రెడ్డి, సి

0: కీర్తికాంత దాస్, డి సంజయ్ మల్హోత్రా. నాలుగో ప్రశ్న మరోసారి, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఏ రఘురామరాజన్, బి డాక్టర్ వైవి రెడ్డి, సి శక్తికాంత దాస్, డి సంజయ్ మల్హోత్రా. ఇక ఐదో ప్రశ్న, మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? ఐదో ప్రశ్న మరోసారి, మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర, డి పెన్నా. ఐదో ప్రశ్న మరోసారి, మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర, డి పెన్నా. ఇక ఆరో ప్రశ్న, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మాగాంధీ, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి అరుంధతి రాయ్. ఆరో ప్రశ్న మరోసారి, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మాగాంధీ, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి అరుంధతి రాయ్. ఇక ఏడో ప్రశ్న, మన దేశ తొలి మానవ అంతరిక్షయాత్ర ప్రాజెక్ట్ ఏది? మన దేశ తొలి మానవ అంతరిక్షయాత్ర ప్రాజెక్ట్ ఏది? ఏ చంద్రయాన్, బి గగన్యాన్, సి విక్రమ్, డి ప్రజ్ఞాన్. ఏడో ప్రశ్న మరోసారి, మన దేశ తొలి మానవ అంతరిక్షయాత్ర ప్రాజెక్ట్ ఏది? ఏ చంద్రయాన్, బి గగన్యాన్, సి విక్రమ్, డి ప్రజ్ఞాన్. ఎనిమిదో ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 5, బి మే 5, సి జూన్ 5, డి జూలై 20. ఎనిమిదో ప్రశ్న మరోసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 5, బి మే 5, సి జూన్ 5, డి జూలై 20. ఇక తొమ్మిదో ప్రశ్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగం వారికి ఇస్తారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగం వారికి ఇస్తారు? ఏ సినిమా, బి క్రీడలు, సి సాహిత్యము, డి విశిష్ట సేవలు. తొమ్మిదో ప్రశ్న మరోసారి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగం వారికి ఇస్తారు? ఏ సినిమా, బి క్రీడలు, సి సాహిత్యము, డి విశిష్ట సేవలు. ఇక పదో ప్రశ్న, 2026 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? 2026 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? ఏ న్యూజిలాండ్, బి భారత్, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా. చివరి ప్రశ్న మరోసారి, 2026 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? ఏ న్యూజిలాండ్, బి భారత్, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా. సో మరి 10 ప్రశ్నలకు మీ సమాధానాలను లైవ్లో చెప్పాల్సి ఉంటుంది.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మొదటి కాల్ ఎవరు చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్,
1: శిరీష ఎలా ఉన్నావమ్మా? ఏం చదువుతున్నావు ఈ సంవత్సరము? టెన్త్ క్లాస్ చదువుతున్నావు. సో నువ్వు ఇప్పుడు 6th 7th నుంచే ఫోన్ చేస్తున్నావు కదా? వెరీ గుడ్ అమ్మా. చెప్పమ్మా, విన్నావా ప్రశ్నలని? చెప్పమ్మా.
2: ఫోర్త్ డి.
1: ఓకే, ఎలా చెప్పగలిగమ్మా చకా చకా ఫాస్ట్గా? వింటున్నావా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అమ్మా.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్, ఈ రోజు మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ ఫిజ్ టైమ్ లో చాలా మోటివేటింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: మీరావల్ సార్, చిత్రాంతరం రామచంద్రం నుంచి సార్.
0: మీరావల్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, బాగున్నాం సార్.
0: చెప్పండి, విన్నారా?
1: విన్నాను సార్.
0: చెప్పండి మీరావల్ గారు.
1: ఒకటో దానికి ఏ సార్ ఆన్సర్?
0: రెండోది
1: ఏ సార్? మూడోది బి.
0: మూడు బి.
1: నాలుగోది డి. ఐదోది సి. ఆరోది ఏ. ఏడోది ఏ. ఎనిమిదోది సి.
0: ఓకే.
1: తొమ్మిదోది ఏ. పదోది బి. ఇండియా సార్, ఇండియా ఆప్షన్స్ నాలుగు.
0: ఓకే ఓకే ఓకే అండి, ఓకే అండి.
1: చాలా చాలా ఆనందంగా ఉంది సార్, ఈరోజు నా డే మంచి శుభారంభమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ
0: వెరీ మచ్ అండి మీరావల్ గారు, వెల్కమ్.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెడ్స్ మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. తర్వాత శ్రోత ఎవరు చూద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు బసవరాజు, మాట్లాడుతున్నాను.
0: యుఎస్ఏ నుంచి, అమెరికా నుంచా?
1: అవునండి.
0: ఓకే, ఇప్పుడు మీకు టైం ఎంతైందండి? 8 అయిందా? ఓకే, వెరీ గుడ్. విన్నారా ప్రశ్నలు? చెప్పండి చెప్పండి, వెరీ గుడ్ అండి, చెప్పండి. ఓకే అండి. అమెరికాలో ఏం చేస్తుంటారు మీరు? ఓకే, ఇండియాలో ఎక్కడండి మీ నేటివ్? ఏపీలో? ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్ బసవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అమెరికా నుంచి మీరు ఫోన్ చేశారు, చాలా చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఓకేనండి. చాలా చాలా చాలా సంతోషము, ఎందుకంటే అమెరికా నుంచి కూడా మనకి కార్యక్రమానికి ఫోన్ చేసి సమాధానాలు చెప్తున్నారంటే, సో మరి మార్కప్పురం ఆకాశవాణి కేంద్రం అంటే ఎంత అభిమానము, ఎంత ఆప్యాయత, ఎంత ఫాలోయింగ్ ఉందో ఒక్కసారి ప్రేమైన శ్రోతలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కార్యక్రమం తర్వాత శ్రోత ఎవరు చూద్దాం. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి పోలయ్య గారు. చెప్పండి, ఏబిసిడి చెప్పండి. ఏనా బీనా సీనా చెప్పండి, అలా చెప్పండి. సరే చెప్పండి.
2: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, మంత్రాలయం తుంగభద్ర నది ఉంది,
0: కరెక్టేనా? డౌట్ లేదుగా. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ చెప్పండి.
2: డిస్కవరీ ఛానల్ రాసింది జవహర్లాల్ నెహ్రూ గారు. మన దేశ మానవ రైట గగన్యాన్ పోతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 చేసుకుంటాం.

0: తొమ్మిది.
1: తొమ్మిది సినిమా వాళ్ళకి ఇస్తారు సార్ అది, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
0: ఓకే పది.
1: పది వచ్చేసి న్యూజిలాండ్ సార్ మొన్న గెలిచింది.
0: ఎలా చెప్పగలిగారు మీరు టకా టకా ఆన్సర్స్ అన్ని?
1: నేను మామూలుగా ప్రతి వారం పాల్గొంటుంటాను, అలాగే నేను అన్ని రేడియోలలో మన ప్రశ్నలు పాల్గొంటాడు సార్.
0: వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి పోలే గారు.
1: ఆ రోజుకి ఐదు పాల్గొంటాడు సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.

శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొంటున్నారు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వింటున్నారు 101.5 MHz మార్కా ప్రాకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. హలో, శుభోదయం అండి. ఏం పేరు మీ పేరు? చెప్పండి గుప్తా గారు. అంతే అంతే అండి, చెప్పండి. ఓకే గుప్తా గారు, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: హలో,
1: గట్టిమరా సార్ గారు నమస్తే.
0: నమస్తే అండి. ఏం పేరు, మీ పేరు?
1: ఆకాశవాణికి శుభోదయం. మల్లికార్జున్ నంద్యాల.
0: చెప్పండి మల్లికార్జున్ గారు, ఏం
1: మీ
0: చేస్తున్నారు?
1: డిస్కషన్ క్లాస్ సూపర్,
0: థ్యాంక్ యూ అండి.
1: వెరీ నైస్ వెరీ నైస్. మల్లికార్జున్ సార్ నంద్యాల.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
1: ఫస్ట్ వన్ సార్, మోడీ ప్రతి నెల చివరి ఆదివారంలో ప్రసంగ కార్యక్రమాన్ని ఏమంటారు, మన్ కీ బాత్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సిపిఐ ప్రధాన కార్యాలయము, 1963 మార్చి 1.
0: మార్చి 1.
1: అది కరెక్ట్ తెలియదు, ఎక్స్పెక్టేషన్ సార్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. మంత్రాలయం ఏదని ఉంటూనే ఉన్నది, తుంగభద్ర, డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ. తర్వాత ఇండియా యొక్క మొట్టమొదటి
0: అంతరిక్ష
1: అన్నమాట, మొట్టమొదటి కార్యక్రమం విక్రమ్. నెక్స్ట్ వన్, పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సినిమా రంగానికి ఇస్తారు. 2026 T20లో విజేత, ఇది నాకు పెద్ద అవగాహన లేదు, ఇండియా అని చెప్పి చెప్తున్నాను సార్. వెరీ చాలా మంచి ప్రోగ్రాము. కొన్నిసారి 10 టైమ్స్ ఫోన్ చేశాను, ఎందుకు లిఫ్ట్ కాలేదు నాకు. కొన్నిసారి 8 క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ సార్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, చక్కగా చెప్పారు.
1: మనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రేడియో పైన చాలా చాలా ఇష్టం సార్ ఇది.
0: అవునండి, సోమవారం అమెరికా నుంచి బసవరాజు గారు ఫోన్ చేశారంటే ఈ టైంలో చూడండి.
1: సరే సార్,
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ,
1: గుప్తా గారికి అభినందనలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.
0: నమస్తే అండి.

0: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో హలో
1: సార్, నమస్తే సార్. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు కృష్ణారావు.
0: కృష్ణారావు?
1: అవును సార్.
0: కృష్ణారావు గారు చెప్పండి, ఏం చేస్తుంటారు శ్రీకాకుళంలో?
1: నేను టీచర్ సార్.
0: వెరీ గుడ్, చెప్పండి సార్.
1: సార్ ఈరోజు మనకి కండ అంటారా దాటి మన ఫోన్ వస్తుంది సార్, చాలా సంతోషంగా ఉంది ఈరోజు.
0: అవునండి, అమెరికా నుంచి కాల్ చేశారు బసవరాజు గారు.
1: అదే సార్, చాలా సంతోషంగా ఉంది.
0: చెప్పండి.
1: మనం మొదటి ప్రశ్న ఆన్సర్ ఏ సార్? రెండో దానికి ఏ, మూడు బి, నాలుగు సి, ఐదు సి, ఆరు ఏ, ఏడు బి సార్, ఎనిమిది ఏసి, తొమ్మిది ఏ, పది బి సార్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి కృష్ణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: శ్రీహరి అండి.
0: శ్రీహరి ఏ ఊరండి?
1: నంద్యాల. నంద్యాల అండి.
0: చెప్పండి శ్రీహరి గారు.
1: ఫస్ట్ది ఏ అండి? సెకండ్ ఏ, థర్డ్ బి, ఫోర్త్ డి, ఫిఫ్త్ సి, సిక్స్త్ ఏ, సెవెంత్ సి, ఎయిత్ సి, నైన్త్ ఏ, టెన్త్ బి అండి.
0: ఓ, చాలా ఫాస్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి శ్రీహరి గారు. వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓ అమ్మ, అవునా? థ్యాంక్ యూ శ్రీహరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: కార్యక్రమంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: మనకు ఫోన్ కాల్స్ వస్తున్నా, అయితే సమయాభావం వల్ల వారి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ముందుగా సమాధానాలు. 1వ ప్రశ్న, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రతి నెల ఆఖరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం ఏది? సమాధానం ఏ, మన్ కీ బాత్. ఇక 2వ ప్రశ్న, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? సమాధానం ఏ, ఓం బిర్లా. ఇక 3వ ప్రశ్న, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైన సంవత్సరం? సమాధానం బి, 1963 ఏప్రిల్ 1. ఇక 4వ ప్రశ్న, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సమాధానం డి, సంజయ్ మల్హోత్రా. 5వ ప్రశ్న, మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? సమాధానం సి, పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇక 6వ ప్రశ్న, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? సమాధానం ఏ, జవహర్లాల్ నెహ్రూ. ఇక 7వ ప్రశ్న, మన దేశ తొలి మానవ అంతరిక్షయాత్ర ప్రాజెక్ట్ ఏది? సమాధానం బి, గగన్ యాన్.

తొమ్మిదో ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సమాధానం సి, జూన్ 5. ఇక 9వ ప్రశ్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగం వారికి ఇస్తారు? సమాధానం ఏ, సినిమా. ఇక 10వ ప్రశ్న, 2026 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? సమాధానం బి, భారత్. ఇవి సమాధానాలు. మరి మనకు మార్కప్ నుంచి శిరీష, మరి రామసముద్రం నుంచి మీరావళి గారు, అమెరికా నుంచి బసవరాజు గారు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, పెద్దాపురం నుంచి గుప్తా గారు, నంద్యాల నుంచి మల్లికార్జున గారు, మరి శ్రీకాకుళం నుంచి కృష్ణారావు గారు, నంద్యాల నుంచి శ్రీహరి గారు చేశారు. మరి ఒక్కసారి సమాధానాలను సరిచూసుకోండి. జీకే స్థాయి ఏ లెవెల్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ కాంపిటీటివ్ పరీక్షలు అనేది ప్రిపేర్ కావటం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే ఈరోజు చదువుతున్న ప్రతి పేజీ, రాస్తున్న ప్రతి మాక్ టెస్టు, చేస్తున్న ప్రతి రివిజను భవిష్యత్తు జీవితాన్ని నిర్మించే ఒక్కొక్క ఇటుక లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు చదవాలనిపించకపోవచ్చు, కొన్ని రోజులు మీకు అలసట రావచ్చు, కొన్ని పరీక్షల్లో మార్కులు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా చదువుతున్నావా, ఇంకా ఉద్యోగం రాలేదా, ఎన్ని సంవత్సరాలు ఇలా చదువుతావు అని ప్రశ్నించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ కళను మీరు నమ్మినంత బలంగా ఈ ప్రపంచంలో మరెవ్వరు కూడా నమ్మరు. మీరు విఫలమైతే అది ముగింపు కాదు, అది మీకు ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో చెప్పే ఒక గుర్తు లాంటిదన్నమాట. ఒక్కసారి ఓటమి వచ్చింది కాబట్టి ఓడిపోయినట్లు కాదు, మళ్ళీ ప్రయత్నించకుండా ఆగిపోయినప్పుడే నిజమైన ఓటమి. మీరు చదువుతున్నది కేవలం ఒక ఉద్యోగం కోసం కాదు, మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, ప్రజాసేవ చేయడానికి గుర్తుంచుకోండి. వీ విష్ ఆల్ ది బెస్ట్.

మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రతిరోజు మీరెంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎదురుచూసే మీ టైం షెడ్యూల్ 7:40 రానే వచ్చింది. మరి భావలహరి మృదుమధుర గీతమంజరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట సో ఈ పాటికి అర్థం ఏంటుంది ఆ సినిమా ఏంటో అలవైకుంఠపురం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఎస్ఎస్ దమన్ స్వరకల్పంలో పాడిన పాట

కార్యక్రమంలో మరో లవ్లీ సాంగ్ మీ ముందుకు వచ్చేస్తుంది. చలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సాగర్ కలిసి పాడిన ఈ సాంగ్ మరి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. వినండి మరి.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మరి వినబోతున్న లవ్లీ సాంగ్స్, మరి పాట వింటేనే మీకు అర్థమైపోతుంది. మరి డీజే చిత్రం కోసం జస్సిప్రీత్, రీటా త్యాగరాజన్ పాడారు. మరి పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటలో అల్లు అర్జున్ గారి ఎనర్జెటిక్ డ్యాన్స్, పూజా హెగ్డే గ్లామరు, వేగవంతమైన కొరియోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు అంటే ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ పాట తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్ గారు నటించినటువంటి రాధే చిత్రం కోసం రిమిక్స్ కూడా చేశారట.

మీరు వింటున్నారు 101.8 MHz మార్క ప్రమాకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజలి కార్యక్రమంలో లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట

ఉదయం లేవగానే తాజా సమాచారం, రైతన్నకు సాగు సూచనలు, మహిళలకు ఆరోగ్యము, సాధికారతపై అవగాహన, యువతకు విద్యా ఉద్యోగము, భవిష్యత్తుపై మార్గదర్శనము, ఇంకా పిల్లలకు విజ్ఞానము వినోదము, సమాజానికి ఆరోగ్య అవగాహన, ప్రజలకు ముఖ్యమైన వార్తలు, ప్రతి వర్గానికి ప్రతి వయసుకి ప్రతిరోజు మీ మార్కప్ ఆకాశవాణి 101.8 MHz పై ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ప్రసారం.

ప్రియమైన శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై పోటీలు నిర్వహిస్తోంది. మీరు చేయాల్సింది ఏంటంటే 2 నిమిషాల్లోపు రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నంబరుకు పంపాలి. ఫోన్ నంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037. ఈ నెంబర్కు మీరు ఈ నెల 26వ తేదీలో పంపగలరు. మాకు అందించిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 మా రేడియో కేంద్రంలో జరిగే ఫైనల్ రౌండ్కి హాజరు కావాలి. గమనిక విన్నారు. సమయం 8:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Thursday. Ayush Shetty will take on Alvi Farhan in the singles opening round today. Men's doubles pair M.R. Arjun and Hariharan Amsa Karunan. Mixed doubles pair Rohan Kapoor, Rutvika Shivani Gadde and Tanisha Krasto Dhruv Kapila will also be in action today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. The dailies have covered the Prime Minister's call to the NDA MPs to reach out to youth and dispel their fears of any future occurrence of an exam paper leak. The Indian Express, quoting the Prime Minister, says, "Future of youth is beyond politics, calls for foolproof and timely exams." Quoting the Home Ministry, the Times of India states, 50% quota for ex-Agniveers in Central Armed Police Forces, Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram-1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of 4 Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat Jiramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Roddy Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host 3-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, సర్ ప్రక్రియపై సమాచారం మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చరిత్ర ఒప్పుకునేలా ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే స్థాయిలో వాటి పునర్నిర్మాణం చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలో గృహేశ్వరి పశుపతి నాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 ఆలయాలు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాయచోటిని నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులంతా వరి సాగు తగ్గించి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. బి కొత్తగొట్ట మండలంలోని బడికాయలపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లాభసాటి వ్యవసాయంపై స్థానిక రైతులతో ముచ్చటించారు. వరి సాగు పూర్తిగా తగ్గించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హార్స్లీ హిల్స్కు ప్రతి శని ఆదివారాలలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ 2 రోజులు యథావిధిగా నడిచే బస్సులతో పాటు 5 ప్రత్యేక సర్వీసు బస్సులను మదనపల్లి బస్టాండ్ నుంచి హార్స్లీ హిల్స్కు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తప్పులకు చోటు లేకుండా బీఎల్ఓలు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. గుర్రంకొండ బలిజిగడ్డ పోలింగ్ బూత్ 121లో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బందికి సర్ ప్రక్రియపై పలు రకాల సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని 18 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఓటు నమోదు చేయాలన్నారు. ఇందులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియచేయాలని సూచించారు. జిల్లాలోని 2,09,26 ఎకరాల భూమికి 22A జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 22A జాబితా నుంచి తొలగి

0: ఇచ్చిన 9 మంది రైతులకు చెందిన భూమి పత్రాలను జేసీ వారికి అందజేశారు. పురపాలక సంఘాలలో చిరు వ్యాపారుల కోసం పీఎం స్వామీజీ లోక కళ్యాణ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి లక్ష్మీదేవి పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిరు వ్యాపారికి బ్యాంకు ద్వారా మొదట 15,000, రెండోసారి 25,000, మూడో విడత 50,000 రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడవద్దు అని సూచించారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. జలధార కార్యక్రమంతో జిల్లాలోని చెరువులు జలక్కలను సంతరించుకోవడమే కాక నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బి కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 30 లక్షలతో ఈ చెరువుకు నీటిని అందించే కాలువల పనులు చేపట్టామన్నారు. 90% నీటి విలువతో 180 ఎకరాల ఆయుకట్టు భూములకు సాగునీరు, మరో 20 ఎకరాలకు పరోక్షంగా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సత్వర న్యాయం అందేలాగా చూడాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఏడాదిగా స్టేషన్లో నమోదైన ఫోక్ షో, బాల్య వివాహాలు, మహిళల అదృశ్యం, మహిళలపై దాడులు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హంద్రి నీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కు విన్నవించారు. జిల్లాలో రైతులకు ఏరియా డీఏపీ కొరత రానివ్వమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో 895 టన్నుల యూరియా, 2,000 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార శాఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసే శ్రోతలు కనీసం ఒక వారం రోజుల పాటైనా గ్యాప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేరు కూడా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి లైవ్లో చెప్పించుకోవద్దు. కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దాం. అలాగే మీరు వారం కాగానే ఖచ్చితంగా చేయండి. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? వెంకటలక్ష్మ గారు, చెప్పండి, ఏ గురించి ఫోన్ చేస్తున్నారు? కొత్తపల్లి. ఎన్ని రోజుల క్రితం చేశారండి ఫోన్? ఈ మధ్య చేయలేదా? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు? దసరా బుల్లోడు. ఓకేమ్మా, ఏం చేస్తుంటారమ్మా? ఇంటి దగ్గర ఉంటారా? పొలం పనులు చూస్తుంటారు. దసరా బుల్లోడు సినిమా నుంచి ఓ మంచి పాట వేయమంటారు. ఓకేమ్మా, ఓకేమ్మా.

తినమరిగిన వాడు ప్రజల పేరే చెబుతుంటాడు. నిలదీసి నీ ప్రజలెవరంటే నిన్ను కాస్త తినమంటాడు.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నాం కోటేశ్వరరావు. ఎన్ని రోజులు ఏం చేసి? అవునా? ఓకే, కాస్త గ్యాప్ ఇస్తుండీ, చెప్పండి. ఏ సినిమా నుంచి పాట కావాలి? గీతాంజలి సినిమానా? మీకోసం చూస్తున్నాను గీతాంజలి సినిమా. ఓకే అండి. కార్యక్రమాలు వింటున్నారా? అవునవునవును. ప్రేయసి రావేనా ఓ ప్రియా ప్రియానా మీరు అడిగింది?

దీంట్లో ఇప్పుడు గీతాంజలి సినిమాలో ఆమని పాడవే, జగడ జగడ, తర్వాత ఓ పాపాలాలి, ఓ ప్రియ ప్రియ, ఇవన్నీ పాటలన్నీ ఉన్నాయి. ఇందులో ఏ పాట వేయమంటారు మీకు? ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.

హెచ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈరోజు టీవీ చూసినా, రేడియో చూసినా, రేడియో విన్నా, పేపర్ చూసినా, అక్కడ యాక్షన్ జరిగింది, ఇక్కడ యాక్షన్ జరిగింది అని ఇలాంటి విషాదకరమైన వార్తలు చూస్తుంటాం. సో మరి ఆ యాక్సిడెంట్లు మనకు కాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే, టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, కారులో వెళ్ళేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే మరి సెల్ ఫోన్ మాట్లాడుతూ లిక్కర్ సేవించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఏ వాహనం కూడా మీరు డ్రైవింగ్ చేయొద్దు. ఇంకోటి, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. మనం ఓవర్టేక్ చేసే ముందు ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోతే ఖచ్చితంగా రోడ్డు యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ప్రయాణించినట్లయితే హ్యాపీగా మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరతారు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మంగమ్మ గారు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బాగున్నామ్మా. ఎప్పుడు చేశారమ్మా ఫోన్ మీరు? చేరా? అవునా, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? వర్షం. సో రాత్రి వర్షం పడిందా మీకు? రాత్రి పడిన వర్షం పదును కాలేదా పొలాలు ఏమి? ఓకే, వర్షం లేపాటం ఏమంటారు? ఇన్నాళ్ళకు వచ్చింది వాన పాఠం ఏమంటారా? ఓకేనండి, ఖచ్చితంగా మీకోసం ప్రసారం చేస్తున్నాను.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోత చూద్దాం మరి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
1: రామకుమారి అండి.
0: రామకుమార్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: మార్కాపూర్.
0: చెప్పండి, కార్యక్రమాలు వింటూ ఉంటారా? ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? ఓకేనండి, ఈ పాట వేయమంటారా, ప్రసారం చేయమంటారా? థ్యాంక్ యూ రామకుమార్ గారు, మీరు కొన్ని పాట వస్తుంది వినండి మరి.

0: സുപ്രഭാത വേള ഭക്തിഭാവം.
1: കർഷക ജനാവളിക്ക് താരകമന്ത്രം.
0: മഹിളാ ലോകാനിക്ക് പ്രിയനേസ്തം.
1: യുവജനുള കൈ ഉത്തുംഗ തരംഗം.
0: ചിന്നാരുലതോ ജോഡി കട്ടേ ബാല വിനോദം.
2: കൊന്തകാലം കൊന്തകാലം
1: സംഗീതംതോ സേദതീർച്ചേ സരാഗാല സാരം.
0: നാടക രംഗാന്നി സാകാരം ചേസേ ശബ്ദ ചിത്രം.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మీరు వింటున్నారు 101.8 MHz మార్కప్ర ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు. ఇప్పుడు సమయం సరిగ్గా 9 గంటలు. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో. సో మరి మీరు ఫోన్ చేసేటప్పుడు మీరున్న ప్రాంతంలో సిగ్నల్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని చేసినట్లయితే మాతో మీరు మాట్లాడతారు, మీరు కొన్న పాటను మేము ప్రసారం చేస్తాం. అలాగే డ్రైవింగ్ చేస్తూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయవద్దు. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఎవరి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే, ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? భారతములు అర్జునుడు. చూస్తున్నా అండి మీకోసం భారతములు. చూస్తున్నా అండి. లేదండి, సారీ అండి, లేదు. నేటి భారతం ఉంది కానీ లేదండి, లేదు. కొద్దిగా రేడియోకి దూరంగా ఉంటారా? రీసౌండ్ వస్తుంది, ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. రేడియోకి దగ్గరగా ఉన్నారండి మీరు. సరే, ప్రజారాజ్యంలో ఏ పాఠం ఏమంటారు? ఓకే, వినండి.

అరె కన్ను కన్ను మాట్లాడంగ మాట మాట మనసివ్వంగ మనసు మనసు మనువాడంగ రావే హే.

కార్యక్రమంలో తర్వాత తెరు చూద్దాం మరి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెరీ గుడ్. బాగున్నారు సతీష్ గారు? ఓకే.

థ్యాంక్ యూ సతీష్ గారు, గుడ్ కాంప్లిమెంట్ ఇవర్. వాల్తేరు వీరయ్య. అవునవునండి, ఈ పాటను కోరుతున్న శ్రోతలు థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి మీది. సో మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.

0: కార్యక్రమంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రియమైన శ్రోతలకు గమనిక ఏంటంటే, ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా, అంటే 33 వసంతాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబరుకు ఈ నెల 26వ తేదీలో పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు మా రేడియో కేంద్రంలో 10:30 గంటలకు మీకు ఫైనల్ రౌండ్ పోటీ జరుగుతుంది, దానికి హాజరు కావాలి. గమనిక విన్నారు కార్యక్రమంలో. తర్వాత శ్రోత చూద్దాం ఎవరో మరి. హలో, బాగున్నామండి. ఏం పేరు, మీ పేరండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చిన్నప్ప గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం చిన్నప్ప గారు. కార్యక్రమాలు వింటూ ఉన్నారా? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు? ఓకేనండి, మీ గ్రామస్తులందరికీ మా తరఫున హాయ్ అండి.

0: కాల్మన్ గారు, డ్రైవర్ బాబు, అశోక్ గారు,
1: చెప్పండి,
0: వీళ్ళందరి కోసం నాయుడు కిల్ల సాంగ్ కావాలి.
1: సినిమా పేరండి?
0: నాగా.
1: నాగా సినిమానా? ఓకేనండి. పాట ఓకే, నాయుడూరి పిల్ల కదా, రైట్ అండి. మీ అందరి కోరిక మేరకు నాగా సినిమా నుంచి నాయుడూరి పిల్ల పాట వినిపిస్తున్నాం వినండి. వెల్కమ్ అండి.

0: ஃபைபால்
1: உள்ள கேமரா
0: ஃபைபால்
1: வரது புள்ளா
0: ஃபைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి ஃபைபால்
3: గుడ్ మార్నింగ్ అండి బాను ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి శ్రీనివాస్ గారు ఏ సినిమా నుంచి పాడగవాలి మీకు బొంబాయి ప్రియుడు ఓకే కార్యక్రమాలని వింటూ ఉన్నారా ఓకేనండి బొంబాయి ఓకే ఓకేనండి బొంబాయి ప్రియుడు సినిమాలో ఏ పాట వేయమంటారు ఓకే శ్రీనివాస్ గారు మీరు కూడా పాట వస్తుంది వినండి మరి థ్యాంక్ యూ అండి
4: రాణి ఆయే అబ్బు ఆకాశవాణి ఆయే నను

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు?
1: లీలావతి సార్.
0: లీలావతి గారు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: శ్రీనివాసుల కళ్యాణం సార్.
0: ఓకే. ఓకేనండి, లీలావతి గారు కోరారు, మంచి పాట వస్తుంది, వినాలి అందరు. ఓకేనండి.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి ఇంద్రగంటి జానకి బాలగారి అమ్మకానికి వస్తూ కథానిక సినిమా పాటలు ఉంటాయి.
1: సంగీత పాత సినిమా ఆనందంగా చూస్తోంది. సినిమాలో కథ తెలిసిందే, పాత్రల పేర్లు పరిచయమైనవే, సంఘటనలన్నీ ఎరుగున్నవే, పాటలన్నీ ఎప్పుడూ వింటూ ఉండేవే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఒకసారి చూసిన సినిమాయే. అయినా పాత సినిమా అనే వ్యామోహంతో చూస్తోంది సంగీత. అమ్మాయిని బజార్లో పెట్టి ఆమె అందచందాలు పొగుడుతూ వాటికి విలువ కడుతూ వేలం పాట సాగుతోంది. ఆమె మాత్రం ఒక్కసారిగా తన అందమైన కంఠమెత్తి ఆజా అప్తో ఆజా, మేరీ కిస్మత్ కి ఖరీదార్, అప్తో ఆజా అంటూ పాట మొదలుపెట్టింది. మధ్య మధ్యలో ఆమె కోసం అతి వేగంగా గుర్రం మీద ఆమె ప్రియుడు వస్తూ కనిపిస్తున్నాడు. ఎప్పుడో అనాగరికమైన కాలంలో ఇలా ఆడపిల్లల్ని బలి పశువులు మాదిరిగా బజార్లో పెట్టి వేలం పాటలు అమ్ముతూ ఉండేవారు. అది మన దేశంలో లేదని మన వాళ్ళు గొప్పగా చెప్తూ ఉంటారు. అందులో నిజమెంతో మనకు తెలీదు. ఆ అమ్మకంలో అమ్మాయి అందానికి, ఆటపాటలకి, విలాసాలకి ఎంత ఖరీదు పలుకుతుందో చెప్పడం కష్టం. అక్కడ ఆమె మనసుకి, ఆమె ఇష్టానికి, అయిష్టానికి, ఆమె భద్రతకు, బ్రతుకి అసలు విలువే లేదు. అవునన్నా కాదన్నా, మొండికేసినా మొరాయించినా వ్యాపారం సాగిపోతుంది, అమ్మకం జరిగిపోతుంది, ఆమె చేతులు మారిపోతుంది, దేశం సరిహద్దులు దాటిపోతుంది. లేకపోతే అక్కడే వారకంతగా ఆమె బానిస బ్రతుకు ప్రారంభమవుతుంది. ఆమె మగవాడి చేతిలో ఒక ఆట వస్తువుగా, అతని అవసరం

తీర్చే భోగ వస్తువుగా నోరెత్తలేని మూగజీవిగా మారిపోతుంది. ఆమెని కాపాడి రక్షించే వారెవరూ ఉండరు. పవర్ కట్ అయింది. సినిమా ఆగిపోయింది. సంగీత బరువుగా ఊపిరి పీల్చుకొని వెనక్కి జారగిల పడింది. ఎదురుగా టేబుల్ మీద పడి ఉన్నటువంటి న్యూస్ పేపర్ తీసుకొని తిరగేయడం మొదలుపెట్టింది. నేటి సమాజంలోని వాస్తవ చిత్రాలతో పేపరు భయంకరంగా ఉంది. అలా పేపర్ చూస్తూ ఉన్న కొద్దీ సంగీత మనసు ఆవేదనతో బాధతో గిజగిజలాడి పోతోంది. మన ప్రక్కనే మనం చూస్తూ ఉండగానే భయం లేకుండా ఇంత బట్టబయలుగా ఇలాంటి ఘోర వ్యాపారం ఎలా సాగుతోంది? అత్యంత సహజంగా ఈ సమాజం దాన్ని ఎలా స్వీకరిస్తోంది? ఏలూరులో ఆడపిల్లల వేలంపాట. ఈరోజు బయటపడి అందరు గగ్గోలు పడుతున్నారు, కానీ ఇలాంటివి జరుగుతున్నాయని ఇంతకాలం ఎవరికీ నిజంగా తెలీదా? తెలిసినా అది తమకు సంబంధించిన విషయం కాదని నిర్లక్ష్యం చేశారా? మన సంస్కృతి గురించి గొప్పలు చెప్పేవారంతా అందులో ఇది ఒక భాగమని ఒప్పుకోవడానికి భయపడ్డారా? సంగీతకి తన చిన్నప్పటి సంఘటనలో ఒకటి చటుక్కును గుర్తొచ్చింది. ఆ రోజు ఎదురింట్లో మాంచి హడావిడిగా ఉంది. వచ్చే జనం పోయే జనం. తను అదేమిటో తెలుసుకోవాలి అని ఉత్సాహంతో, అమ్మా ఏమిటే వాళ్ళింట్లో అంది. అమ్మ విసుగ్గా, అన్నీ నీకే కావాలి, నోరు మూసుకొని పో అంటూ కసురుకుంది. ఇంతలో బామ్మ సాధింపు ధోరణిలో అందుకుంది. వాళ్ళు మన వాళ్ళు కాదట, అస్తమాన అటు వెళ్లకు అని సాగదీసింది. తనకు ఒళ్ళు మండింది. నేను వెళ్ళి చూడగలను, చూస్తాను అని తనను తనే అనుకుంటూ పరుగు తీసింది. 3,000 ఇవ్వండి, ఇంటి చాకరీ చేస్తుంది, పిల్ల చిర్రని చీది ఎరగదు, మీరెట్లా వాడుకున్నా. ఈ కంఠం మరీ నెమ్మదిగా ఉంది. రాజుకి కొత్త బట్టలు కట్టారు, తలలో పూలు పెట్టారు. మళ్లీ పిల్ల గురించి వాకబులు అవి అంటే బాగుండదు. ఆ భయం మీకక్కర్లేదు, మీకిచ్చేశాక మేమటు చూడం. ఇంకా రాజీ, నీకు పెళ్ళా అంది తను. రాజీ ఊ అంది. కానీ రాజీ ముఖంలో ఏదో దిగులు. మొన్న పద్మావతి పెళ్లికి ఆమె ముఖంలో కనిపించినటువంటి కళ రాజీ ముఖంలో లేదు. వాళ్లు పెట్టిన మిఠాయి ఉండ చేతిలో పట్టుకుని ఇంటికి వచ్చేసి, అమ్మా రాజీకి పెళ్ళి అయిపోయింది కదా, తీసుకెళ్ళిపోతున్నారు అంది తను. పెళ్ళి లేదు, పెటాకు లేదు, ఆ పిల్లని అమ్మేశారు. ఎందుకు? ఆ ఏముంది, దానికి చిన్నప్పుడే పెళ్ళైపోయింది, మొగుడు దేశాలు పెట్టిపోయాడు. వీళ్ళు పోషించలేక దాన్ని కాపాడలేక అమ్మ మాటల్లో జాలి కానీ బాధ కానీ లేవు. అయితే నన్ను అమ్మేస్తారా? సంగీత వీపు విమానమోత మోగింది. ముద్రికబుర్లు మాని పో అమ్మ విసుక్కుంది. ఆడపిల్లల్ని అందరూ భారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా డబ్బులేని పేదవాళ్ళు. వాళ్లకి ఆడపిల్లని పోషించడం కష్టమైనా కాకపోయినా ఆమెను కొల్లగొట్టేందుకు ఎప్పుడూ కాపు కాసి ఉండే మగాళ్ళ నుంచి ఆడపిల్లని కాపాడడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకే వదిలించుకున్నామని చూస్తున్నారు. పెళ్ళి అంటే కట్నాలు, కానుకలు, ఖర్చు. పిల్ల నమ్మేస్తే మనకే కాస్త డబ్బు వస్తుంది. ఈ నిర్ణయంలో అమ్మ ప్రమేయం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆమె కదా ఆ ఇంటికి పెద్ద బానిస. ఉలిక్కిపడి ఆలోచనలోంచి మళ్ళీ పేపర్లోకి చూసింది. కాయిరాజాకాయ్, పిల్లని సరిగ్గా చూడండి, నిగనిగలాడుతోంది, నిగారింపుగా ఉంది, ఇంతవరకు చేయి పడలేదు, బంగారు బాతు కదయ్యా పిల్లంటే. ఇలా ఎన్నో రకాలుగా పిల్లదాని నాణ్యతని కొనియాడుతున్నారు ఆ వేలంపాటలో. పిల్లకి 5,000 వరకు బలుగుతుందట. 7 ఏళ్ళు వాడుకున్నాక మళ్ళీ ఆ పిల్లను పాత యజమానికి ఒప్పగించాలట. అదొక షరతు. ఆమెకంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఎవరి దగ్గరికి తొలితే అక్కడికి తలంచుకొని వెళ్ళడమే. ఇష్టాలు లేవు, కష్టాలు తెలియవు, కనీసం కన్నీళ్లు కూడా బయటికి రావటానికి భయపడతాయి. పల్లెల్నుంచి అమాయకమైన ఆడపిల్లల్ని ఏమార్చి ఆశలు చూపించి బొంబాయి చేర్చి అక్కడి నుంచి గల్ఫ్కే పంపిస్తున్నారో వాళ్ల గంపపాలే అవుతున్నారో ఎవరికీ తెలియదు. అన్ని వ్యాపారాల్లోకి చాలా లాభసాటి వ్యాపారం ఇది. ఇందులో పెట్టుబడి నీ అవినీతి, నీ దొంగ బుద్ధి, నీ మోసం, నీ దగ, నీ నిర్దయ, నీ డబ్బాశ, ఇవే పుష్కలంగా ఉండాలి. జాగ్రత్తగా చేసుకోగలిగితే బోలే డబ్బు. పిల్లల్ని చేతులు మార్చడంలో చాకచక్యం ప్రదర్శించగలిగితే
బడా సాబ్ల దృష్టిలో

0: ఎప్పుడూ ఉంటావు. లాభాలు పొందొచ్చు ఎవరికి, కానీ కూటికి నోచని వాళ్ళ కోసమే నువ్వు చేయాల్సిన వేటంతా. ఇప్పుడే తెలిసినట్టు అందరూ ఉలిక్కి పడ్డారు. అవును మరి, దేశం నడిబొడ్డున ఇంత కిరాతకమైన వ్యాపారం సాగుతుందని అంగీకరించడానికి ఇబ్బందిగా కష్టంగా ఉంది మరి. అందుకే వెంటనే కమిషన్లు, పోలీసులు, రిపోర్ట్లు, డిమాండ్లు అన్నీ రంగప్రవేశం చేశాయి. ఒక్కసారి చిన్న శబ్దం చేసి ఫ్యాన్ తిరగడం మొదలైంది. పవర్ వచ్చింది. చల్లగాలి శరీరానికి హాయిగా తగిలింది. వీసీఆర్లో ఆగిపోయిన సినిమా మళ్ళీ అక్కడి నుంచే మొదలైంది. సిపాయి వేషంలో దీనారాల మూటను హీరోగారు విసురుగా విజయ్ గర్వంతో విసిరారు. తల వంచుకొని నిలబడిన అమ్మాయి అమ్ముడుపోయింది.
1: కార్యక్రమంలో ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సిద్ధ శ్రీరామ్ శ్రీనితో కలిసి పాడిన పాట.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా.
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

Boys, this is a night in song. Nobody be happy as a boy.

మీరు విన్న ఈ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజ్ ఇన్ నిజార్ పాడిన పాట. ఇప్పుడు వినబోతున్న పాట 16 చిత్రం కోసం కుమార్ సాను పాడిన పాట.

మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.

వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఒకప్పుడు పంట కాలువల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయి రైతులకు ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తూ ఆదాయ వనరుగా మారింది. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలగించాల్సిన ఈ నీటి కలుపు మొక్కను ఇప్పుడు వ్యర్థంగా కాకుండా విలువైన వనరుగా మార్చారు. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. వ్యర్థాన్ని సంపదగా మలిచిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో గుర్రపు డెక్క ఎలా మహిళల జీవితాల్లో కొత్త ఆశలను నింపిందో, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో, ఒక సమస్యను అవకాశంగా ఎలా మార్చారో తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కొయ్యడం మాత్రమే కాదు, పంటకు నీరందించే కాలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కాలువల్లో నీరు సజావుగా ప్రవహిస్తేనే రైతు పొలానికి జీవం చేరుతుంది. అయితే ఈ కాలువల్లో వేగంగా విస్తరించే గుర్రపు డెక్క, తూటికాడ వంటి నీటి కలుపు మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ మొక్కను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అదే గుర్రపు డెక్క మహిళలకు ఉపాధిని కల్పించే వనరుగా, రైతులకు సేంద్రియ ఎరువుగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా విస్తృతమైన సాగునీటి వ్యవస్థతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యవసాయ జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజ్జేశ్వరం గోదావరి బ్యారేజ్ నుండి నరసాపురం తాడేపల్లిగూడెం వెంకయ్య వయ్యేరు ప్రధాన పంట కాలువలతో పాటు యనమద్రు నక్కల కాలువ ఉప్పుటేరు వంటి డ్రైనేజీల్లో కలిపి మొత్తం సుమారు 4,500 కిలోమీటర్లకు పైగా నీటి మార్గాలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలో 140,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. దాదాపు 20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 132,000 ఎకరాల్లో చేపలు రొయ్యల చెరువులు కూడా ఈ నీటి వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే జిల్లాలో వ్యవసాయం, మత్స్యరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఈ కాలువల చుట్టూనే తిరుగుతాయి. అయితే గత కొన్నేళ్లుగా గుర్రపు డెక్క విస్తరణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. నీటిలో తేలియాడే ఈ మొక్కలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగి కాలువల మొత్తం ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీంతో నీటి ప్రవాహం మందగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతుంది. వర్షాకాలంలో వరద నీరు బయటకు వెళ్లక గ్రామాలు ముంపునకు గురవుతాయి. మరొకవైపు రెండో పంట సమయంలో కాలువ చివరి ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మత్స్యకారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాలువల్లో నీటి నాణ్యత తగ్గిపోవడంతో చేపల పెంపకంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జలవనరులు

0: శుద్ధ శాఖలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్రపు డెక్కను తొలగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తొలగిస్తుంటే మరికొన్ని చోట్ల రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికంగానే ఫలితాలిస్తున్నాయి. 2 లేదా 3 నెలల్లో గుర్రపు డెక్క మళ్లీ పెరిగి కాలువలను ఆక్రమిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తూడు తొలగింపు పనులు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో అధికారులు కొత్తగా ఆలోచించారు. గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే కాదు, దానిని ఉపయోగకరమైన వనరుగా మార్చితే ఎలా ఉంటుందో అనే ఆలోచనకు రూపమిచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కను సేకరించడం, శుభ్రపరచడం, వర్మీ కంపోస్టు తయారీ నిల్వ, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 172 కేంద్రాల్లో మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన మొక్క ఇప్పుడు మహిళల చేతుల్లో ఆదాయ వనరుగా మారింది. సిద్ధాపురం గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా మండలి సభ్యులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టుకు రైతుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సేంద్రియ ఎరువును కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా 500 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఆదాయం సమకూరుతూ ఉండగా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీపై సిద్ధాపురంకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుధారాణి మాట్లాడుతూ,
1: మాకు కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ సార్ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ గారు మీటింగ్ పెట్టి ఇలా తయారు చేయాలని చెప్పారండి. సరే, మేము మా సంఘం నుంచి మేము తయారు చేస్తామని మేము ఎదుర్కొచ్చామండి. మాకు డిఆర్డీఏ లో ట్రైనింగ్ ఇచ్చారండి. మేము 10 మందిని కలిపి ఎనర్జీస్ పనుల ద్వారా వచ్చిన గొరపు డెక్కను పశువులు ఎరువు తీసి తెచ్చుకుని చాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసుకుని మేము పనులు మొదలు పెట్టుకుని ఈ ఫిట్లు రెడీ చేసామండి. అయితే మీ ఎరువులు ఉన్న తర్వాత 15 రోజులకు ఒకసారి దాన్ని తిరిగి పెట్టిన తర్వాత అలాగా 2 నెలలకి మనకి మెటీరియల్ తయారైపోతుందండి. మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. దాన్ని మనం బ్యాగ్స్ రెడీ చేయాలండి. 50,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మాకు మిషనరీ ఉందండి. మిషనరీ వల్ల మాకు ఇంకా అదనంగా 40,000 అయిందండి. 90,000 పెట్టుబడి అయిందండి. మాకు 112,000 ఆదాయం వచ్చిందండి.
0: గుర్రపు డెక్కతో తయారైన వర్మీ కంపోస్టులో సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది భూమి సారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. మొక్కల వేర్లు పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కౌలు రైతు గంగూల దావీదు రాజు మాట్లాడుతూ, కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు అదే మొక్కతో తయారైన వర్మీ కంపోస్ట్ మాకు అందుబాటులోకి వస్తుందని, తక్కువ ఖర్చుతో మంచి ఎరువు దొరుకుతోందని తెలిపారు.
2: కాలంలో పడేసిన వేస్ట్ గా ఉండే గొప్పటక కాలంలో పూడిపోయండి, అలాంటిది ఉపాధి హామీ తీంటే దీంట్లో ఎరువుగా మారుతున్నారండి. దీని వల్ల మాకు మంచి లాభం జరుగుతుందండి. వేస్ట్ గా పోయేదని మంచి ఉపయోగపడుతుంది. ఈ కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల 2 రకాలకు ఉపయోగం కూడా అవుతుందండి. మాకు ఎరువులు చేరేసుకో కూడా బాగా పనిచేస్తుంది.
0: రైతులు కూడా సేంద్రియ ఎరువును విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. పంట దిగుబడిపై మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే తక్కువ ధరలో లభించడమే కాకుండా భూమి సహజ సారాన్ని కాపాడుతూ ఉండటంతో రైతులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. స్థానిక రైతు కలిదిండి కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రాంతంలో కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మహిళలు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
3: మరి 100 వోల్ట్ పోయే పంట కాలం అంటే మాకు మెయిన్ కాలం అది వాటర్ శనగాపురం కానీ వస్తుందండి. మరి ఆ చెత్త తీయడం వల్ల మీరు కదా నుంచి మాకు ఓల్డ్ పోయారు అది పంట కాలం. ఆ పంట కాలంలో చెత్త ట్రాక్టర్ మీద వేసుకోవచ్చు. ఇక్కడ ఇవాళ చేసేది ఇది 2 బత్తాలు వేసుకుంటాం. అది ఆ బత్త వేసుకోడు, 2 బత్తాలు వేస్తున్నారు. గొర్రె డెక్క కాలంలోది అసలు ఒక్క డెక్క ఒక ధర తీయకపోతే మీకు బీడైపోతున్నది.
0: ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. వర్మీ కంపోస్టు తయారీతో పాటు గుర్రపు డెక్క కాడలను ఉపయోగించి బుట్టలు, బ్యాగులు, డోర్ కర్టెన్లు, అలంకరణ వస్తువులు వంటి హస్తకళా ఉత్పత్తులు తయారు చేసేలా మహిళలకు శిక్షణ అందిస్తోంది. దీంతో ఒకే మొక్క నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం మహిళలకు కలుగుతోంది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వేణుగోపాల్ మాట్లాడుతూ,

ముఖ్యంగా ఇది ఫ్లోటింగ్ ప్లాంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. గుర్రపు డెక్క అనేది ఈ గుర్రపు డెక్కని ఉపయోగించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన మా జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా సిఇఓ మేడం గారికి మాకు కూడా రావడం జరిగింది. సో వీటిని తొలగించడానికి కెమికల్ స్ప్రేస్ లాంటివి చేయడం వల్ల అది డికంపోజ్ అయిపోయి నీటి అడుగుకు చేరి అలాగే కాలువలకు కూడుకుపోవడం, అలాగే ఈ నీరు ఏదైతే వాటర్ ట్యాంక్స్ లోకి పట్టి మంచి రక్షిత మంచినీటి సరఫరాకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇలా చేయకుండా నేచురల్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మేము ఆగివీడి మండలంలో మొదటగా ఈ గుర్రపు డెక్కని కాలువల నుంచి కలెక్ట్ చేసి మహిళల ద్వారా సిద్ధాపురం అలాగే కొన్ని విలేజ్ లో చేయడం జరిగింది. సో వీటిని చాప్ కటర్స్ తో చాప్ చేసి వాటిని బయో డికంపోజర్స్ వాడి పశువుల ఎరువు ఆవు పేడ వంటివి వాడి వాటిని డికంపోజ్ చేసి 45 days to 2 months పడుతుంది. దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక 8 మండలాల్లో ఒక 172 pits లో మనం ఈ వర్మి కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా జనరల్ వర్మి కంపోస్ట్ కన్నా

0: కంపోస్ట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి చేపల చెరువులు, అలాగే రొయ్యల చెరువులు, తర్వాత హార్టికల్చర్ ప్లాంట్స్ కి, వరి పొలాలకి అన్నిటికీ వాడచ్చు. మహిళలకి ఉపాధి కలగడంతో పాటుగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది.
1: ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. కాలువలు శుభ్రంగా ఉండటంతో నీటి ప్రవాహం మెరుగుపడుతోంది, వరద ముప్పు తగ్గుతోంది, సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది. అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది, రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్క

0: తగ్గుతోంది. సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది. అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమిసారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్తో పాటు హస్తకళా ఉత్పత్తులను కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమలైతే వ్యర్థాల నిర్వహణ, మహిళా సాధికారత, సేంద్రియ వ్యవసాయం అనే మూడు రంగాలలో విశేష ఫలితాలు సాధించే అవకాశముంది. ఒక సమస్యను అవకాశంగా మార్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక మంచి నమూనాగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా. వ్యాఖ్యానం బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి. శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం. మరి అందరికంటే ముందుగా అడిగిన పాట స్వప్న చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి. వారి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట వాగ్దానం. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచాన్పల్లి మండలం నుండి రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు వీరందరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట కంచుకోట. ఈ చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాటకు సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీనివాస్, శివభాస్కర్, శ్రీ తులసి వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట బొంబాయి పిరియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక దస్తగిరి నరసన్న వీరి కోరికపై ఈ పాట.

బడిపంతులు ఈ చిత్రం నుంచి ఘంటసాల బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, బాపట్ల నుండి జి రాజారాం, వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట గంగోత్రి. ఈ చిత్రం నుంచి ఎస్పి చరణ్, మాళవిక పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నల్లగొండ జిల్లా నుండి, చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వీరందరి కొరికపై ఈ పాట.

వినబోతున్న పాట వానా చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ గారు.

కార్యక్రమంలో తర్వాత పెద్దరికం ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా నుండి ఎంవి వెంకటేశ్వరరావు, అరుణ.

కార్యక్రమంలో తర్వాత ఒకే కుటుంబం ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట ప్రతిజ్ఞా పాలన. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. ముందుగా వినబోతున్న పాట జోడి. ఈ చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట

కార్యక్రమంలో వినబోతున్న వంశీ గీతాన్ని ఇళయరాజా సంగీతంలో ఉన్ని కృష్ణన్, శ్రేయ ఘోషల్ గానం చేసిన పాట అనుమానాస్పదం చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో గానం చేసిన వేటూరి గీతం నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సాయి శ్రీహర్ష గీతాన్ని చక్రీ సంగీతంలో సుఖ్వీందర్ సింగ్ గానం చేసిన పాట చుక్కల్లో చంద్రుడు చిత్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట చిత్రం కోకిల.

హేమచంద్ర శ్వేత పాడిన పాట మీరు ఇంతవరకు విన్నారు. చిత్రం ఖలేజ. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం కోకిలమ్మ.

0: ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 ప్రసారమయ్యే లాహిరి లాహిరిలో ఏకచిత్ర గీతాలుగా వినవచ్చు. సమయం 12 కావస్తుంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా. संसद के दोनों सदनों की कार्यवाही नीट परीक्षा पेपर लीक मामले

1962 సంవత్సరంలో బాబు మూవీస్ ద్వారా విడుదలైన మంచి మనసులు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి తనకా

0: అర్థాలు పడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్యదేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావల్ బేస్లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో

0: ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval shipbuilding is concerned, India has always had an edge and we had carried our legacy forward in making ships. So very good progress has been made in Atmanirbharta as far as shipbuilding is concerned. I just hope that, you know, other two services, especially Indian Air Force, learns their lesson as to how Indian Navy has been able to, you know, get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your shipbuilding right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 మంది చైనా సిబ్బందిని రక్షించినందుకు గాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్ చైనాలు కీలకమైన పొరుగు దేశాలని, వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సెన్ జపాన్ కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17తో ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వికెంగ్ ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ, అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్ కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి. కార్మికుల కార్యక్రమం.

0: ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ముందుగా వినండి కార్మికులలో మానసిక ఒత్తిడి. ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వరులు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకునేవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతులుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ టూ, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దదేం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే అబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది, చాలామందికి జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇదే స్ట్రెస్తో ఉండి పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపోయి ఆటోలన్నీ బిజీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషియో అంటే ఓఆర్ రేషియో అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్ విజయవాడ వరంగల్ హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషియో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టర్ డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలా, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి. అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసే వాడికి ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం, హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి. అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, 100లాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు, లాభం తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు. ఒక కార్మికుడిగానే బాగుంటే ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగా అనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ. అంటే

0: హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరినీ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం, స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు. క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్, ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లం పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియన కథ కాదది, వీడికి నీకేం తెలియదు నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్గా పెద్ద వరద వచ్చింది, నా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు, అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా ఉన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే అది, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంటనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం,
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి,
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేననేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏం ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి, అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి, యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమని ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికి వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లో కానీ మరో చోట, అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ప్రాబ్లం ఉంది వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైనప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే సర్వే జనా సుఖునేభం ఉందని అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే గవర్నమెంట్లు ఫెర్టిలైజర్స్ కానీ లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ ఆల్ కంపెనీస్ అండి, అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది, ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్, సౌండ్ పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్, వెహికల్ పొల్యూషన్ పెరిగింది దట్ ఆల్సో స్ట్రెస్, వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం లేదని ఫ్యూచర్లో అడుగుతారు, ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్ అటు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఆల్ ఇండియా రేడియో కావచ్చు దూరదర్శన్ కావచ్చు ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి, ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు అందరూ నేను అవును ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం మద్యపానం జర్దా గుట్కా కైనీ లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేసారండి, వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్ వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళ ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్ కామ్రేకులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంటే మీరు చెప్పినట్టుగానే చాలా మంది కార్మికులకి గుట్కా పాన్ పరాగ్ జరదా అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ అండి, స్మోకింగ్కి కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, వాళ్ళ పిల్లలు అలవాటు పడుతున్నారు, బట్ వీళ్ళందరికీ కూడా చాలా మంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ కైనీ కానీ గుట్కా కానీ ఆల్కహాల్ కానీ అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు ఎడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలా మందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఇంకా చాలా మంది ఉంటారు, ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్
0: మేనేజ్ చేస్తామండి, అవి అంటే డింగ్ చేయకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ప్రాక్షల్గా తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది,

0: అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటి రమ్ ఫిట్స్ అంటారు, విత్ ఎడ్లర్ సిమ్టమ్స్లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్స్ ఇల్యూజన్స్ వస్తాయి, వాటిలన్నింటినీ మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీకి వస్తాం. ఫస్ట్ లెవెల్ ఈజ్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సిమ్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆశయం ఆచరణ నాటిక. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
4: ఓ భాస్కర్, భాస్కర్ కో సెక్రటరీ, నిన్నేనయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా బాబు, రెండు రోజులుగా జమా ఖర్చుల వ్యవహారంతో కుస్తీ పడుతూనే ఉన్నావు. ఓ పక్క డేట్ దగ్గర పడుతుంది, క్లబ్ వార్షికోత్సవ పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి, తొందరగా తెమల్చవయ్యా బాబు.
5: అయిపోయింది సార్, అయిపోయింది. 5 నిమిషాలు, మీరు అలా కూర్చోండి.
4: అబ్బబ్బబ్బా, అరగంట నుంచి అదే మాట చెప్తున్నావయ్యా, అసలు ఈరోజు అవుతుందా అని. అవతల అరుణాచలం గారు వచ్చే టైం అయింది, అదిగో వచ్చేస్తున్నారేమో. ఆ వచ్చేస్తున్నారు. నువ్వేమో నా కొంప ముంచేటట్టున్నావయ్యా, కర్మ కర్మ.
5: మీ కొంప కాదండి, అంతకంటే ముందు నా కొంప మునిగేటట్టుంది. ఒకటా రెండా, 10 లక్షలు ఎలా అడ్జస్ట్ చేయమంటారు చెప్పండి.
4: కాస్త నెమ్మదిగా మాట్లాడబోయ్యా బాబు.
5: అప్పటికీ కొంతమేర దొంగ లెక్కలు బోగస్ వోచర్లు పెట్టి 7 లక్షల వరకు సరిపెట్టాం. మిగిలిన 3 ఏ ఖాతాలో రాయమంటారో చెప్పండి. మీరేమో మీ ఇంటి 5 అంతస్తు స్లాబ్ గురించి 2 లోడులు సిమెంటు 1/2 టన్ను స్టీలు నొక్కేశారు. అవతల అరుణాచలం గారు ఉన్నారు చూశారు, వారేమో అమ్మాయి పెళ్ళని అనాథ శరణాలయం నిమిత్తం వచ్చిన గ్రాంటులో 1/2 లక్ష వరకు గుటకాయ స్వాహా చేశారు. గట్టిగా అడిగితే తిరిగి నన్ను బెదిరిస్తున్నారు. ఇంకెలా చెప్పండి.
4: అమ్మో అమ్మో అమ్మో అమ్మో, గట్టిగా అరవకయ్యా బాబు, నీ పుణ్యం ఉంటుంది. చూడు, గోడలకి చెవులుంటాయి. బాబ్బాబు, చచ్చి నీ కడుపును పుడతాను. ఏదో విధంగా ఎల్లుండి వార్షికోత్సవం నాటికి లెక్కలు సరిచేయి బాబు, చాలు. అఫ్కోర్స్ నువ్వంతటి సమర్థుడివే, ఇదిగో నీ కష్టం ఉంచుకోను, అదిగో ఆయన వస్తున్నాడు, ఆ నీ పని చూసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రండి రండి రండి. నమస్తే నమస్తే అరుణాచలం గారు.
6: నమస్తే నమస్తే. ఏందయ్యో అనంతం, వార్షికోత్సవం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? అందరికి ఇన్విటేషన్ పంపించడం జరిగిందా? జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు కదా.
4: వస్తున్నారు వస్తున్నారు, కానీ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది అరుణాచలం.
6: ఏమిటో
4: చూడు, నువ్వేమో కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంతటి వాడు, ఆయన తలుచుకుంటే ఫండ్స్ కొద ఉండదు, బోల్డ్ అంత గ్రాంట్ కొట్టేయొచ్చని ప్లాన్ చేసి ఆయన చీఫ్ గెస్ట్ చేసావు.
6: అవును.
4: బాగుందా? మరి వచ్చిన వాడు ఆయన ఒక్కడే వస్తున్నాడా? కుటుంబంతో పాటు వస్తున్నాడు. ఆయన భార్య సంగతి తెలుసు కదా,
6: ప్రమీల గారు.
4: ప్రమీల గారే, ఆవిడ పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. ఇదిగో మన లెక్కల్లో బొక్కలు ఎక్కడ బయటపడతాయోనని హడలి చేస్తున్నాం.
6: అనంతం, అలా ప్రతిదానికి భయపడితే పనులు జరగవయ్యా. నీకెందుకు, పాపాల భైరవుడు నేనున్నాను కదా. నందిని పందిని, పందిని నందిని చేయగల కొమ్ములు తిరిగిన చార్టర్డ్ అకౌంటెంట్ లో మన చేతిలో ఉన్నారు. చూస్తూ ఉండు, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఎక్కడ ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసే పూచి నాది. సరేనా, నువ్వు నిశ్చింతగా ఉండు.
4: ఏమో బాబు, పాల ముంచినా నీట ముంచినా మీదే భారం. ఇదిగో ఈ వార్షికోత్సవంలో సభాధ్యక్షుడిగా సభను నడిపించే బాధ్యత నీదే.
6: అలాగే అలాగే. అబ్బా అలా ఢీలా పడిపోకయ్యా. ఇగో ఏమయ్యా సెక్రటరీ, ఇలారా నువ్వు చేసిన కసరత్తు చాలు గాని, ఇగో ఆ కాగితాలు నా మొహం మీద కొట్టు, నేను చూసుకుంటాను. తిన్నగా ఇదిగో మీ ప్రెసిడెంట్ గారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏం చేస్తావో ఏమో, నిశ్చింతగా నిద్రపుచ్చు, మిగతా పనులు నేను చూసుకుంటాను.
5: అలాగే సార్.
7: నమస్కారం అరుణాచలం గారు.
6: నమస్కారం. రాబాయ్ పరాంకుశం.
7: ఏంటి మీ అధ్యక్షుల వారిలా ఆముదం తాగిన ఫేస్ పెట్టాడు?
6: ఏం చేస్తాడు మరి. ఇగో పరాంకుశం,
8: క్లబ్ లెక్కల్లో 2-3 లక్షలు బొక్క కనిపిస్తున్నది.
7: అవునా?
6: అది బాగా డేలా పడిపోయాడు. సరే ఏదో సర్ది చెప్పాను అనుకో. ఇగో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉందయ్యా, ఇలా రా దగ్గరికి రావయ్యా.
5: వచ్చాను వచ్చాను.
6: అదనమాట.

0: తప్పుతుందా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఊరికే అన్నారా? పడిగాపులు మాకు, ఫలాలు మీకు.
1: ఏమిటయ్యా ఏమిటయ్యా కొడుకుతున్నారు నువ్వు? అక్కడికేదో నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రుడైనట్టు. నేను అక్కదిత్తులు నా దగ్గర. ఇగో పరాంకుశం, 2 ఏళ్ల కింద వరకు సవ్యంగా ఉన్న సంస్థ ఇది. నువ్వు చేరాకే పక్కదారి పట్టింది. ఆ సంగతి నాకు తెలియదు అనుకోకో. మొన్న మొన్న పండక్కి చెట్టియారు కొట్లో మీ ఆవిడ కోసం కొన్న రవ్వల నెక్లెస్, ఏమిటి ఈ బోడి ఫ్యాక్టరీస్ వల్ల సంపాదించిన సొమ్ముతోనే కొన్నామంటే నమ్మడానికి నేనే యదవని కాదు. ఇగో ఈ పని ఇవాళ కాదంటే చెప్పు, నేను మరో మనిషిని చూసుకుంటా.
0: అంత మాట అనకండి బాబు, ఏదో పిల్లలు కలవాడి ఇప్పుడే బయలుదేరుతున్నా.
1: అది అలా నా దారికి
0: సభ్యులంతా నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుచేత తమకు మనసు ఇచ్చేది ఏమంటే, ఇప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అరుణాచలం గారు సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.
1: గౌరవనీయులు క్లబ్ ప్రెసిడెంట్ గారికి, చీఫ్ జస్టిస్ జాయింట్ కలెక్టర్ రవి కిరణ్ గారికి, మిగిలిన పెద్దలకి, సభ్యులందరికీ నా నమస్కారం. గత 10 ఏళ్లుగా ఈ సంస్థ సాధించిన ప్రగతిని, ఈ సంస్థ సంవత్సరపు జమా ఖర్చుల పట్టికని మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇంతవరకు జరిగింది గోరంతా, జరగాల్సింది కొండంతా అని నేను మనవి చేసుకుంటున్నాను. నిధుల్లో 300 బిల్డింగ్ కట్టడానికే సరిపోయినాయి. మిగిలిన ఫండ్స్ సిబ్బంది జీతభత్యాలకే బొటాబొటికే సరిపోతున్నాయి. ఇకపోతే చాలామంది సభ్యులు స్విమ్మింగ్ పూల్ కట్టించాలని, టెన్నిస్ కోర్టులు ఓపెన్ చేయించాలని కోరుతున్నారు. కానీ నిధులేవి అని అడుగుతున్నాను. అంచేత ఈ పరిస్థితుల్లో మన క్లబ్బు ప్రగతి సాధించాలంటే నా దృష్టిలో 2 మార్గాలు ఉన్నాయి. 1, సభ్యత రుసుము పెంచడము. 2, ఫండ్స్ నిమిత్తం మనం ప్రభుత్వాన్ని అర్థించడము. ఈ విషయంలో మన సభ్యుల సహాయ సహకారాలని, వాళ్ళ అభిప్రాయాలని నేను కోరుతున్నాను.
0: సైలెన్స్ సైలెన్స్! దయచేసి సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండండి. సభకి నమస్కారం. ఇప్పటికే నెలవారీ రుసుము ఎక్కువ, అందుకు తగ్గ సౌకర్యాల అస్సలు లేవు. ఇంకా పెంచడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. సరే, కొంతమంది సభ్యులు కొత్త సభ్యులను చేర్పించుకుంటాం అనుకుంటున్నారనుకోండి, కానీ అంత మాత్రాన మనం అనుకుంటున్న అభివృద్ధికి సరిపడా ఫండ్స్ సమకూరుతాయి అనుకోను. ఏం చేస్తే బాగుంటుందో నలుగురు కూర్చొని ఆలోచించుకోవాలి. ఏమయ్యా సెక్రటరీ?
2: అలాగే అనుకోండి, పోనీ చందాలు వసూలు చేస్తేనో?
3: చాలు చల్లే ఊరుకోవయ్యా, చెప్పుచ్చు కొడతారు జనాలు. ఇదేమి ప్రజాకార్యం కాదు చందాలు అడగడానికి. నోరు మూసు కూర్చో. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అర్థించడం ఒక్కటే మార్గం.
1: మొత్తం ఫండ్స్ కోసం ప్రభుత్వాన్ని అర్థించడం సరైన పద్ధతి కాదయ్యా. అనంతం ఇనీషియల్గా కొంత బ్యాలెన్స్ ఉండాల. కనీసం 50% నిధులైనా మనం చేరిస్తే మిగిలిన సొమ్ము కోసం ప్రభుత్వాన్ని, బ్యాంకులను అప్రోచ్ అవ్వచ్చు. అసలు పని జరగాలి, డబ్బులు ఇవ్వంటే ఎలా కుదురుతుందయ్యా? అంచేత నా మనం ఏంటంటే, మనలో కాస్త స్తోమత గల వాళ్ళు ముందుకొచ్చి డొనేషన్లు ఇవ్వాలి. ఇగో మొట్టమొదటిగా నా వంతు 20,000 ఇస్తున్నాను. ఏడు అనంతం నీ సంగతి ఏది?
0: అలాగే తప్పుతుందా? మీ దారిలోనే నేను. నాది ఒక 10,000 రాసుకోండి.
1: శాబాష్. ఇదిగో జగన్నాథన్ నాయుడు, నీ సంగతి ఏది?
4: నాదో 5,000 రాసుకోండి.
1: ఓ శాస్త్రి గారు అలా వెనకదలు ఉండిపోయినారండి. అమ్మా సావిత్రమ్మ గారు, మీరు 2,000 అలాగా?
4: 5,000 రాసుకోండి.
1: ఎవరు? రాజారావు గారు. రాజారావు గారు 5,000. అనంతం బాగుందయ్యా, సభికుల నుండి స్పందన చాలా బాగుంది. ఇప్పటికిప్పుడే సుమారు 1,00,000 పైగా పోగాయి. బాబు అందరికీ ధన్యవాదాలు. అదిగో ఇక ముఖ్య అతిథి గారు మాట్లాడాక మన సభ ముగుస్తుంది. ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది. అఫ్కోర్స్ దానికి ఇంకా టైం ఉందనుకోండి. ఈలోగా సభ్యులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎవరైనా సరే. ఏమ్మా మీరు?
5: అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను సార్.
1: రండమ్మా.
0: ఓహో, ఎవరెవరెవరు రాడమ్మా. సోషల్ వర్కర్ నువ్వు మాట్లాడకపోతే
5: సభను అలంకరించిన పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్వయానికి. ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు ప్రగతి

0: పురోగతి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడారు. అరగంటలో లక్షకు పైనే డొనేషన్లు కలెక్ట్ చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. 1, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడమా? టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూళ్ళు అభివృద్ధికి సంకేతాలా? వాటి నిమిత్తం ప్రజల నుండి చందాలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇకపోతే 2, ఈ క్లబ్బు లేదా కమ్యూనిటీ సెంటరు, దాని పేరేమిటన్నారు? వెల్ఫేర్ క్లబ్బు. వెల్ఫేర్ అంటే సంక్షేమం. దయచేసి ఓసారి ఈ క్లబ్బు బైలాస్ని పరిశీలించవలసిందిగా గౌరవనీయులైన సభ్యులను కోరుతున్నాను. అందులో సాంఘిక సంక్షేమం, సమాజంలో వెనకబడ్డ వారికి చేయూత లాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి గ్రాంట్లు అందుకుంటున్నారు. గత 10 ఏళ్లలో కనీసం 1 రూపాయినా బడుగు వర్గాల కోసం ఖర్చు పెట్టారా? పోయిన సంవత్సరం అనాథ బాలల కోసం ప్రత్యేకంగా యూనిసెఫ్ ద్వారా గ్రాంట్లు పొందారు. అవి ఏ విధంగా ఖర్చు పెట్టారు?
1: అలా అంటావేంటమ్మా? పేదల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా. కిందటి ఇండిపెండెన్స్ రోజున పేద రోగులకి పళ్ళు పాలు పంచిపెట్టాం, అనాథ శరణాలయాల్లో పిల్లలందరికీ బట్టలు
2: పంచిపెట్టాం.
0: అది నిజమే, కానీ ఎందుకు పంచిపెట్టారో చెప్పనా? పేదల మీద ప్రేమతో కాదు, సాంఘిక సంక్షేమ మంత్రి గారి ప్రసన్నత కోసం. పతాకావిష్కరణ కోసం మంత్రి గారిని ఆహ్వానించి పనిలో పనిగా ఆవిడ చేతుల మీదుగా పళ్ళు ఫలాలు పంచిపెట్టించి ఫలితంగా 25,000 గ్రాంట్ కొట్టేశారు. మహా అయితే పాలు పళ్ళుకో 1,000, బట్టలకో 2,000 ఖర్చు పెట్టుంటారు. మిగతా డబ్బుకి లక్కేది? అంటే అడుగడుగున అవినీతి, అవినీతి, అవినీతి.
2: అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం? దేశంలోని పేదలందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవాలా మేము? అది సాధ్యమయ్యే పనేనా? చేతనైతే ప్రభుత్వాన్ని నిలదీయండి, మా మీద ఎందుకు అలా విరుచుకు పడతారు?
1: నువ్వు ఊరుకో భాస్కర్.
2: అది కాదు సార్,
1: నా మాట విను. ఇప్పటికి ఆగు, ఆగు, నా మాట విను. సభను అనవసరంగా రసాభాస్ చేయకు.
0: ఐఎమ్ సారీ అనంతం గారు. సెక్రటరీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వారు ఎలాగూ రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మనము మన పరిధిలో మనకి తోచిన సహాయం చేస్తూ సాటి మానవుల్ని ఆదుకోవాలని నా ఉద్దేశం. అఫ్కోర్స్, మీ సౌకర్యాలకు అడ్డు రావడం నా ఉద్దేశం కాదు. ఇది సలహా మాత్రమే. ఆచరించేది లేనిది మీ ఇష్టం. ఇక సెలవు.
3: చక్కని సూచనలు ఇచ్చావమ్మా. అలాగే అలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ గారు రవికిరణ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు.
4: వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన ప్రముఖులకు మనఃపూర్వక నమస్కారాలు. నా ఉద్దేశంలో ఆశయం కంటే ఆచరణ గొప్పది. క్లబ్బుల్ని, కమ్యూనిటీ సెంటర్లని, మహిళా సంఘాలని స్థాపించడం గొప్ప కాదు. వాటిని సరైన మార్గంలో నడిపించి సాటి మానవుల్ని ఆపదలో ఆదుకున్నప్పుడే వాటికి సార్థకత. ఇకపోతే ప్రభుత్వ గ్రాంటు కావచ్చు, ప్రైవేట్ విరాళం కావచ్చు, సమకూడిన ధనం సద్వినియోగం అవుతుందా లేదా, సామాన్య మానవుడికి చేరుతుందా లేదా అనేదే ముఖ్యం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. దీని వెల్ఫేర్, ఐ మీన్ ఈ సంస్థ బాగోగులు చూసుకునే బాధ్యత మీదే. మీ పాలక మండలిలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మరో విషయం, సభ్యుల్లో సగభాగం మహిళలే కనిపిస్తున్నారు, కానీ పాలక మండలిలో మహిళలకు ప్రాధాన్యత లేదే. ఎలాగూ ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకరిద్దరు మహిళలను తీసుకుని వయస్సు పైబడిన వాళ్ళకి విశ్రాంతినిస్తే బాగుంటుందని నా
5: అభిప్రాయం. ఇదిగో మనల్ని పీకేయమని చెప్పడానికే ఈ మాట చెప్పాడు ఇతను. కొత్త కమిటీ ఎలాగో వస్తుంది, మన బొక్కల్ని వెతుకుతుంది, మనకు జైలు శిక్ష ఖాయం.
3: అనంతం ఓపిక పట్టునే ఉన్నాను కదా,
5: అంతా మీ దయ.
4: ఓకే ఫ్రెండ్స్, ముగించే ముందు మరోసారి చెప్తున్నాను, ఊరికే ఆశయాలు వల్లించడం కాదు, వాటిని ఆచరించి చూపించండి. ఈ విషయంలో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. Wish you all the best.
6: ఆశయం ఆచరణ నాటిక విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అనంతం శ్రీ బగాది అచ్చెన్నాయుడు, అరుణాచలం శ్రీ మాచిరాజు నారాయణ, భాస్కర్ శ్రీ ఆరిపాక ప్రసాదరావు, పరాంకుశం శ్రీ రొక్కం కామేశ్వరరావు, రవికిరణ్ డాక్టర్ సూలపు వీరభద్రరావు, సంధ్యారాణి ఎన్వి పద్మజ.
7: కొండల్లో చేలల్లోనా మండు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రితో సమావేశమై వచ్చే నెల 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల బకాయిలు విడుదలపై అమిత్ షాతో, రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్ల సమస్య, ఆక్వా రైతుల మేత ధరల తగ్గింపు అంశంపైన కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడిస్తూ,
1: ఏదైతే ఈ పొగాకు కానీ మనకి

0: స్పీడ్ ఉందో ఈ రెండు విషయాలకు సంబంధించిన మంత్రులందరినీ కలిశాం. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు, ఒకటి ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది, దాన్ని డొమెస్టిక్ గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే ఇది కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో త్వరలో పరిష్కారం జరుగుతుంది.
1: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వై సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. నిధుల జమా ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లల చదువులే రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి వందనాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ సమీకరణ విధానం, ప్లాట్ల కేటాయింపుపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి నారాయణ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని, వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: 5% ల్యాండ్ ఇవ్వగానే దాన్ని లేఅవుట్ వేసి ప్లాట్ చేస్తాము. అంతేకాకుండా ఇంకొకటి, మన యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ తీసుకున్నాము, 16,600 ఎకరాల ల్యాండ్ ఫిల్లింగ్ పెట్టాము. అందువల్ల ఖచ్చితంగా 85% ల్యాండ్ రాగానే ఇమీడియట్ గా మీకు ప్లాట్లు అలాట్ చేసేసి డిజైన్ ఏమో 6 వరుసలు 9 వరుసలు చేస్తాం, బట్ 2 వరుసలు ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ 2 వరుసలు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ చేసి మీకు మార్క్లు చేసి చేస్తాం. మీరు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేపడతామని మంత్రి వివరించారు. గత 2 ఏళ్లలో మంగళగిరిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈరోజు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో నివసిస్తున్న అర్హులకు పారదర్శకంగా పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: మొదటి విడత కింద 3,000 ఇళ్ళు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు 2వ విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు

0: తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గానే మేము అభివృద్ధి చేస్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ పడకలు, మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు సిద్దంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కిట్లు, ఔషధాలను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్యాచ్ ది రెయిన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ, ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్య ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
4: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ అనువైతే లేదు.
4: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
4: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
4: అలాగా?
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
4: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
4: అబ్బా చాలండి అత్తయ్య.
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మన సాంప్రదాయాలు అవగాహన, శ్రీమతి ఓగిరాల శారద గారి ప్రసంగం వినండి.
1: సాంప్రదాయం ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించింది కాదు. ఎందుకంటే సాంప్రదాయం వారి వారి పరిసరాల్లో ఉన్న దేవుళ్ళు కావచ్చు, పితృదేవతలు కావచ్చు. కొన్ని ఊళ్ళల్లో అమ్మవారు గ్రామదేవతగా ఉంటారు. ఆ గ్రామదేవతకు ప్రతి సంవత్సరము ఆ ఊరి ప్రజలంతా కలిసి చీరా సారే పెట్టడం, ఇంకా కొన్ని ఊళ్ళల్లో బోనాలు, జాతరలు, ఊరేగించడం, ఇలా చెబుతూ పోతే చాలా సాంప్రదాయాలు ఉంటాయి. దేశానికి, రాష్ట్రానికి, ఊరికి ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఇలా ఇంటింటికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. పూర్వం కఠినమైన సాంప్రదాయాలను పాటించేవారు. కాలమాన పరిస్థితుల వలన, కాల వేగమంతమైనందువలన తేలికపాటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. అలాగే చాలామందికి తెలియని విషయము, సాంప్రదాయం వేరు, ఆచారం వేరు. కొన్ని సందర్భాలలో సాంప్రదాయం అందరికీ కలిపి ఉంటుంది, ఇంటింటికి ఒక ఆచారం ఉంటుంది. మన పూర్వీకులు ఆచారాన్ని అవలంబించి, అంటే ఆచరించి, మనకు అందించిన పద్ధతులు లేక అలవాట్లు, అలాగే గురుపరంగా కూడా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కూడా అనాది నుండి మనకు అలవాటుగా వచ్చాయి. ఈ సాంప్రదాయాలు ఒక సమైక్యతని, ఒక సమాజాన్ని, ఒక విశ్వ మిత్రుత్వాన్ని, అందరినీ ఒక చోట చేర్చి అందరూ కలిసి మెలిసి పనిచేసే సమాజాన్ని మనకు అందించింది ఈ సాంప్రదాయం. తరతరాల నుండి మనకు జీవిత పాఠాలను పూర్వీకుల నుండి వారి వారి వారసుల ద్వారా మనకు అందిస్తోంది. సాంప్రదాయం ఒక చెట్టు వంటిది. చెట్టుకు ఎన్ని వేర్లు ఉన్నాయో అన్ని సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సమాజానికి కావలసిన పద్ధతులను, విలువలను, సమాజ నిర్మాణం కోసం కొమ్మలుగా పనిచేస్తున్నాయి ఈ సాంప్రదాయాలు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టడం, పూలు ఇవ్వడం, తాంబూలం ఇచ్చి ఏదో ఒక పండు కానీ కాయ కానీ ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం. ఇలా చెబుతూ పోతే మన సాంప్రదాయాలు అనాది నుండి మన పూర్వీకులు ఎన్నో పెట్టారు, అవన్నీ మనం పాటించడం మానేస్తున్నాము. జీవన విధానంలో మనం నగరాలకు తరలి వెళ్ళిపోతున్నాము. మన గ్రామదేవతలకు సంబంధించిన గ్రామాలను, పండుగలను, సాంప్రదాయాలను అన్నిటినీ దూరం చేసుకుంటున్నాము. ఒత్తిడి కారణంగా కావచ్చు, పరిసరాలను మారడం వల్ల, బంధుత్వాలు దూరం అవడం వల్ల పెద్దలతో కలిసి జీవించడం తక్కువ కావడం కావచ్చు. సాంప్రదాయం అనేది ఒక దేశానికి, ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి అన్ని విధాల గౌరవాన్ని, కుటుంబ విలువలను తెచ్చిపెడుతుంది. ఈ రోజుల్లో ఆ విషయం మర్చిపోతున్నారు కొందరు. కొంతమందైనా పాటిస్తున్నారు కాబట్టి ఇన్ని వేల వందల సంవత్సరాలైనా ఆ సాంప్రదాయ విలువలు బ్రతికే ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు వాటి విలువలను, పద్ధతులను కొంతమంది మాత్రమే చెప్తున్నారు. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్లను గౌరవించటం మన సాంప్రదాయం. అతిథిని గౌరవించటం, అతిథి మర్యాదలు చేయడం, పెద్దలకు నమస్కరించడం, పెద్దలను గౌరవించడం, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఈ కాలంలో బిజీ అనే ఒక మాటతో పిల్లలకు మంచి చెడు, నీతి న్యాయం చెప్పడం మానేశారు కొంతమంది. దానివల్ల భావి భారత తరంలో తయారవుతూ ఎదుగుతున్న యువతకు మంచి చెడు తెలియక చెప్పేవాళ్లు లేక పెడద్రోవ పడుతున్నారు, స్వార్థం పెరిగిపోతూ బ్రతుకుతున్నారు. దీనివల్ల కుటుంబ విలువలు తగ్గుతాయి. ఒక పదేళ్ల తర్వాత ఈమాత్రమైనా సాంప్రదాయాలు ఉంటాయా అని చాలామంది పెద్దలకు భయం వేస్తోంది. ఎందుకంటే సాంప్రదాయం అంతా కుటుంబ విలువలతో ముడిపడి ఉంటుంది. అందరూ కలిసినప్పుడే ఒక సాంప్రదాయం నడుస్తుంది. అది మంచిదైనా చెడుదైనా సాంప్రదాయమే. మనకు పెద్దలు, పూర్వీకులు అనాది నుండి ఎన్నో విధాల మనకు చెప్పి ఆచరించి మన మనసు లోతుల్లోకి పాతుకుపోయే విధంగా తెలియచేశారు. అవన్నీ మనము మర్చిపోతున్నాము. సాంప్రదాయం అనేకానేక సాంస్కృతిక వారసత్వాలకు, బలమైన సామాజిక పూర్వీక సమాజ నిర్మాణానికి మధ్య ఉన్న కీలకమైన అనుబంధాన్ని, అనుసంధాన్ని సూచిస్తుంది. కొన్ని సాంప్రదాయ విలువలను మనం సమాజానికి అందిస్తే సమాజ నిర్మాణం, నైతిక విలువలు పెరిగి సాంప్రదాయ విలువలు బలపడతాయి. ఈ వేగవంతమైన జీవన విధానంలో

మనకు కావలసినవి ఎంతో కొంత మనం అందుకుంటున్నాము. అలాగే ఈ సాంప్రదాయ జీవన విధానంలో పిల్లలకు అవకాశం ఉన్నంత వరకు తెలియచేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. కులానికి, జాతికి, కుటుంబానికి, రాష్ట్రానికి సాంప్రదాయాలు ఉన్నాయి. మర్చిపోకుండా తల్లిదండ్రులు పాటిస్తూ తమ పిల్లలకు తెలియచేస్తే భావి భారత తరాల సాంప్రదాయ పునాదులు చెక్కు చెదరకుండా ఉంటాయి. సంక్రాంతి వచ్చిందంటే గొబ్బిళ్ళు పెట్టడం మన సాంప్రదాయం. అవి పిడకలుగా కొట్టి రథసప్తమి రోజు పాల పొంగలి పెట్టడం, ఇంకా కొన్ని ప్రాంతాలలో నువ్వులు ఉండలుగా చేసి అందరికీ పంచి పెడతారు. ఇది సైంటిఫిక్ రీజన్గా కూడా మన ఆరోగ్యానికి సంబంధించింది. మన పెద్దలు, పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి మనకు అందించారు. మన పూర్వీకులు అనాది నుండి మనకు అందించిన వరం. సంక్రాంతి పండగకు హరిదాసులు వచ్చేవారు. నెత్తిన కుదురు పెట్టుకుని ఆ కుదురు మీద పాత్ర ఉంచి ఆ పాత్రకు బంతిపూలు చుట్టి చేతిలో చిరతలు పట్టి కాళ్లకు గజ్జెలు పెట్టి పాటలు, భజనలు పాడుతూ ప్రతి ఒక్కరి వాకిలికి వచ్చి నిలబడితే ఆ హరిదాసు పాత్రలో అందరూ బియ్యం వేసేవారు. ఆ సంవత్సరమంతా వారి కడుపు నిండా తినడానికి సామాగ్రిని ఇచ్చేవారు ఊరి ప్రజలు. ఇది మన సాంప్రదాయం. గంగిరెద్దులు ఊరేగించి ధనుర్మాసం నెలంతా అందరూ ఆనందంగా గడిపేవారు. ఇలా సాంప్రదాయాలు ఎన్నో తరతరాల జ్ఞానం. ఇది జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఇంతటి శాంతియుత సమాజాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సాంప్రదాయం. మన పెద్దలు అందించిన పౌర బాధ్యతలను గుర్తు చేస్తుంది మరియు ప్రగతి అనుకూలతను పెంచుతుంది. చారిత్రక విలువలు ఆధునిక అవసరాలను మేళవిస్తుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి మెలసి నడవాలని ఈ సాంప్రదాయం నిర్దేశిస్తుంది. ఎందుకంటే మనము ఆచరించే ప్రతిదీ సాంప్రదాయమే. కొత్త తరాల వారు ఈ సాంప్రదాయాలను తేలికగా తీసి పడేస్తున్నారు. కానీ ఒకసారి ఆచరించి చూస్తే అందులోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. 10 మందిని కలుపుకుని వెళ్లటం వల్ల ఆనందంతో పాటు రకరకాల సాంప్రదాయాలు మనకు తెలుస్తాయి. మనకు ఎవరూ వద్దు, మనకు మనమే అని బ్రతకటం వల్ల మన ఆచారాలు, సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఆడది ఋతుస్రవము అయిన సందర్భంలో ఆ 3 రోజులు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రక్కగా కూర్చోపెట్టడం మన సాంప్రదాయంలో ఒక భాగమే. ఎందుకంటే ఆ సమయంలో ఆడవారికి శరీరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సైంటిఫిక్ రీజన్గా కూడా ఈ ప్రక్రియ చాలా మంచిది. ఆచారం అనండి, దీన్ని సాంప్రదాయం అనండి, ఇంచుమించు అన్ని చోట్ల ఈ విధానాన్ని అందరూ అవలంబిస్తున్నారు. సాంప్రదాయం అత్యంత నిర్దేశమైనది, స్థానికమైనది, ధార్మికమైనది. ఒకే కుటుంబానికి చెందిన ఆచారమైన, సాంప్రదాయమైన కొన్ని సందర్భాలలో వేరొక కుటుంబాలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించే పద్ధతులు మన ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు కావచ్చు, రజస్వలం అయినప్పుడు కావచ్చు, సీమంతం కావచ్చు, ఉపనయనము, ఇలా ఎన్నో సాంప్రదాయాలు మన భారతదేశంలో మనము గమనిస్తూ ఉంటాము. ఇంచుమించు పెళ్లిళ్లల్లో అన్ని వర్గాలలోనూ అరుంధతి నక్షత్రాన్ని చూపించటం మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైన సాంప్రదాయంగా ఈ రోజుకు తప్పక కొనసాగుతోంది. ఇలా ఎన్నో సాంప్రదాయాలు అనాది నుండి తరతరాలుగా మనల్ని మంచి మార్గంలో నడవటానికి, 10 మందిని కలుపుకొని వెళ్లటానికి ఎంతో తోడ్పడుతున్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత నామకరణం, బారసాల అంటారు, చేస్తాము. అప్పుడు 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి మనకున్న దానిలో అందరినీ కలుపుకుని చక్కగా సాంప్రదాయాన్ని పాటిస్తాము. ఊరిలో ఉన్న కొంతమందికైనా ఏదో ఒకటి ఇచ్చి పంపుతాము. దీనివల్ల సమైక్యత, సమభావము, అందరూ ఆనందంతో కలిసిమెలిసి జీవించే విధంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇలా ఎన్నో పండుగల ద్వారా, ఎన్నో వేడుకల ద్వారా మనము వెళ్లడం, వాళ్ళు మన ఇంటికి రావడం, అందరూ కలిసి ఆనందంగా గడపడం, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాల వల్ల చాలామందికి ఉపాధి కూడా లభిస్తోంది. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నూనె, ఒత్తులు, ఇలా కావలసిన సామాగ్రిని అమ్మేవాళ్లకు ఈ సాంప్రదాయాల ద్వారా చాలా వరకు ఉపాధి కల్పించబడింది. సాంప్రదాయ విలువలు తెలిసిన వారు మాత్రం ఈ రోజుకు ఈ సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. ఈ విధంగా పాటించటం వలన మన ఊరు కానీ, మన ఇల్లు కానీ, రాష్ట్రం కానీ, మన భారతదేశం

దేశం కాని సస్యశ్యామలంగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంది. ఈ విధంగా మన పూర్వీకులు అందించిన ఈ సాంప్రదాయాలను మనం ఆచరిస్తూ మన పిల్లలకు ఈ ఆచరణలను తెలియజేయగలిగితే ముందు తరాలకు అందుతాయి. మన ముందు తరాలు మంచి మార్గంలో ఉంటాయి. సాంప్రదాయ ఆచార విలువలు తెలుసుకొని వాటిని సక్రమంగా పాటిస్తూ వాటి మూలాలను తెలుసుకొని మంచి మార్గాన వెళుతున్నవారు ఈ రోజుల్లో కూడా కోకొల్లలుగా ఉన్నారు. 10 మందిని కలుపుకొని వెళుతున్నారు. ఒక ఆచారం ఒక రోజులో సాంప్రదాయం కాదు. అనుభవం, ఆచరణ, స్వీకరణ, తరతరాల బోధన ఈ సాంప్రదాయం. కొన్ని సాంప్రదాయాలు ఒకే కాలంలో లేదా ఒకే గ్రంథం ద్వారా ఏర్పడలేదు. వేల సంవత్సరాల చరిత్రలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు తాత్విక పరిణామాల ద్వారా ఈ సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. ఆ రోజుల్లో రకరకాల తెగలు ఉండేవారు. వారు కఠినమైన సాంప్రదాయాలను ఏ తెగకు సంబంధించినవారు వారి వారి పరిసరాల అనుగుణంగా ఈ సాంప్రదాయాలను నిర్మించారు. సాంప్రదాయాల నిర్మాణంలో ప్రధాన ఆధారాలు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమనాలు, స్థానిక జానపద ఆచారాలు, ఇవి అన్నీ కలిసి హిందూ సాంప్రదాయ వైవిధ్యాన్ని నిర్మించాయి. వేదాలు హిందూ సాంప్రదాయాలకు పునాదులు. వేదాలను శృతి అని పిలుస్తారు. అనేక శతాబ్దాల పాటు ఈ జ్ఞానం లిఖిత రూపంలో కాకుండా మౌనిక పరం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సురక్షింపబడింది. ప్రపంచంలో అత్యంత విశిష్ట జ్ఞానం పరిరక్షణ విధానాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నాయి ఈ సాంప్రదాయాలు. పాత తరాల వారు కఠినమైన ఆచార సాంప్రదాయాలను ఇష్టపడతారు. కొత్త తరాల వారు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛను ఇష్టపడతారు. సంస్కృతి, సాంప్రదాయం ఒక ప్రవాహంలా ప్రవహిస్తోంది. ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరిందంటే నేను చేశాను అనకూడదు. ఎంతో మంది కలిసి నిర్వహిస్తేనే ఇవి నిలబడతాయి. ఆచారం అనేది పాటించవచ్చు, లేకపోతే మానేయవచ్చు. సాంప్రదాయం అలా కాదు. సంస్కృతి వేదాల ద్వారా వచ్చింది. వంశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయంలో పండుగలు, పూజలు, రావి చెట్టుకు పూజ చేయటం, ప్రదక్షిణలు చేయటం, పిల్లలకు చెవులు కుట్టడం, ఇంకా ముఖ్యంగా మన భారతదేశంలో పెళ్లైన ఆడవారు కాలి రెండవ వేలికి మట్టెలు పెట్టడం, ఈ విధంగా ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దానివల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకా చేతికి గాజులు వేసుకుంటారు. ఆ గాజుల ద్వారా మణికట్టుకు ఉండే నరాలకు ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆడవారు చురుకుగా ఉంటారు. అలాగే నమస్కారం పెట్టడం ద్వారా మన చేతి వేళ్లు, అరచేతులు కలుస్తాయి. దానివల్ల మన మెదడుకు నరాలు బాగా పనిచేస్తాయి. దానితో పాటు మనం ఎవరికైతే నమస్కరించామో వారికి మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మనల్ని గుర్తుపెట్టుకునేలా చేస్తుంది ఈ సాంప్రదాయం. మనం భోజనం చేస్తున్నప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చుంటాం. దీన్ని సుఖాసనం అంటారు. అలా కూర్చుని తినడం వలన మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఇది ఒక సాంప్రదాయంగా మన పెద్దలు మనకు అందించారు. చూడండి, పూర్వకాలం మనకు రాగి నాణాలు ఉండేవి. అవి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మన పెద్దలు యాత్రలకు వెళ్ళినప్పుడు నదులలో ఈ నాణాలను వేసేవారు. ఆ నీటిలో అవి ఎక్కువ కాలం ఉండటం వల్ల నీరు శుద్ధి జరిగి ఆరోగ్యవంతమైన నీటిని మనకు ఈ నదులు అందించేవి. ఈ రోజున రాగి చెంబులో నీరు ఉంచి ఉదయం లేవగానే మనం త్రాగుతున్నాము. ఎలా చూసినా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి, మంచి పద్ధతులు సక్రమంగా నిర్వహించడానికి ఈ సాంప్రదాయాలు ఉపయోగపడుతున్నాయి. రామాయణ, భారతాలు, భాగవతాలు, ఎన్నో పురాణాలు సంస్కృతిని, సాంప్రదాయాలను మనకు తెలియచేశాయి. ఇంటిలో తులసి చెట్టు ఉండాలని మనకు బోధించారు. ఈ రోజుకు ఇంచుమించు అన్ని ఇళ్లల్లోనూ కూడా తులసి మొక్క ఉంటుంది. దాని ఉపయోగాలు చాలా. తులసి ఆకు కఫానికి ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ఆ రోజుల్లో ఈ సాంప్రదాయాలను ఆచరించటం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నన్ని వసతులు అప్పుడు లేవు. ఆచార సాంప్రదాయాలను పాటించాలంటే ఎన్నో అమర్చుకోవాలి. వాటి కోసం చాలా దూరం ప్రయాణం చేసి కావలసినవి తెచ్చుకుని శ్రమ అనుకోకుండా కష్టపడి కఠినమైన పద్ధతులు ఆచరించి

మనకు అందించారు. ఈ రోజుల్లో కొందరు ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతులను పక్కన పెడుతున్నారు. అలా కాక అందరూ వాటి విలువ తెలుసుకుని ఆచరిస్తూ ముందు తరాలకు అందిస్తారని భావిస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు చెదపురుగులు నివారణ మార్గాల గురించిన విశేషాలు వింటారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఇంటి లోపల కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంటే ఇంటీరియర్ డెకరేషన్ విషయం అని చెప్పుకోవచ్చు. కబోర్డ్స్ దగ్గర నుండి టైల్స్ దగ్గర వరకు ప్రతీది కూడా చూసుకొని మంచిగా చేసుకుంటున్నారు. ఇల్లు అనేది మనకు నీడను భరోసాను ఇచ్చేదనే చెప్పాలి. ఇల్లు ఉంటే మిగతావి అన్నీ కూడా సాధించుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. బయట ఎన్నో పనులు చేసి కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉండే ఆనందమే వేరు. అయితే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ఒక్కొక్కసారి రకరకాల క్రిమికీటకాలు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిమికీటకాలలో ఒకటి చెదపురుగులు. చెద అనేది పట్టిందంటే ఇంటి మొత్తం కూడా పాకేస్తుంది. మరి అలాంటి ఈ చెదపురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెద లేదా చెదపురుగులు, ఇవి ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు అని పిలిచినప్పటికీ ఇవి నిజమైన చీమలు మాత్రం కావు. ఇవి సామూహికంగా గుంపులుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కూడా కలప సంబంధమైన చెక్క వస్తువులు, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీటి ఆహారమనే చెప్పాలి.

ఇవి కట్టడాలకు, పంటలకు, అడవులకు నష్టం కలిగిస్తాయి. ఇంట్లోకి చేరే బొద్దింకలు, ఈగలు, ఎలుకలు వీటిని మనం గుర్తించడం సులభమైతే, ఈ చెదపురుగులను గుర్తించడం కొంచెం కష్టమే. అయితే ఈ చెదపురుగులన్నీ కూడా మానవాళికి చేసే హాని ఎక్కువనే చెప్పాలి. ఈ చెదపురుగులను మొదటి దశలోనే గుర్తించకపోయినట్లయితే అవి ఇంటి మొత్తంగా పాకుతాయి. ఇవి స్వల్పంగానైనా సూచన ఇవ్వకుండానే ఇంటి ఫర్నిచర్ మరియు చెక్క వస్తువులన్నింటినీ కూడా నాశనం చేస్తాయి. వీటిని గుర్తించడం, నాశనం చేయడం వంటివి కొంత ఒత్తిడినైతే కలిగిస్తాయి. చెదను గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటంటే, గోడలు లేదా పునాదుల వెంట మట్టి రాలడం, చెక్కను చేతితో కూడితే బోలుగా ధ్వని రావడం, చెదపురుగుల రెక్కలు లేదా రెట్టలు కనిపించడం. ఈ చెదపురుగులు తేమగా, చీకటిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉండి తమ సంతతిని పెంచుకుంటాయి. ఇంట్లో చెక్క వస్తువులకు చెద పట్టింది అని తెలియగానే వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వేప నూనె. ఈ నూనె చేదుగా ఉండటం వల్ల దీని వాసనకు చెదపురుగులే కాకుండా నల్లులు కూడా చనిపోతాయి. అంటే ఇది సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. దీనిని ఈ కీటకాలు ఉన్నటువంటి ప్రదేశంలో స్ప్రే కనుక చేసినట్లయితే సహజ పెస్ట్ కిల్లర్గా ఉపయోగపడుతుంది. తర్వాతది లవంగ నూనె. ఇది మనందరికీ కూడా తెలిసిందే. లవంగాలతో చేసిన నూనె చాలా ఘాటుగా ఉంటుంది. అరకప్పు నీటిలో 3 చుక్కల లవంగ నూనెను కలిపి స్ప్రే బాటిల్లో వేసి చెదపురుగులు ఉన్న చోట మొత్తంగా స్ప్రే చేయాలి. ఇది కూడా సహజ సిద్ధమైన క్రిమినాశనంగా పనిచేస్తుంది. నారింజ నూనె. ఇంట్లో చెదపురుగులను తరిమికొట్టడానికి మరో శక్తివంతమైన నూనెగా ఈ నారింజ నూనెను చెప్పుకోవచ్చు. ఈ నూనెలో డి లిమోనెన్ ఉంటుంది. ఈ నూనెను కూడా నీటిలో కలిపి స్ప్రే చేస్తే చెదపురుగులు నాశనం అవుతాయి. మరొకటి బోరిక్ యాసిడ్. దీనిని బోరాక్స్ అని కూడా పిలుస్తారు. చీమలు, బొద్దింకలు, నల్లులు, చెదపురుగులు వీటన్నింటి మీద కూడా ఈ బోరిక్ యాసిడ్ చెల్లినట్లయితే ఇది మంచి రసాయనంగా పనిచేసి వాటిని తరిమి కొడుతుంది. అంటే బోరిక్ యాసిడ్ చల్లినప్పుడు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఈ పొడి ఈ కీటకాల యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి చెదపురుగులను నిర్మూలించడంలో ఈ బోరిక్ యాసిడ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు. మరొకటి పెట్రోలియం జెల్లీ లేదా అలోవెరా. ఇప్పుడు చెప్పినవన్నీ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే పెట్రోలియం జెల్లీని ప్రయత్నించి చూడండి. ఇది కీటకాలకు ఊపిరాడకుండా చేసి చంపుతుంది. అదే క్రమంలో కలబందను వాడినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చెదపురుగులను వదిలించుకోవడానికి మరో చిట్కా మన వంటింట్లో లభించే ఉప్పు. దీనిని నీటిలో కలిపి చెదపురుగులున్న చోట స్ప్రే కనుక చేసినట్లయితే ఈ ఉప్పు నీరు వాటిని నిర్జలీకరణం చేస్తుంది. అంతేకాకుండా వాటిని చంపుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెదపురుగులు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చేసినట్లయితే బాగా పనిచేస్తాయి. అయితే ఈ చెదపురుగులు పట్టకుండా తగిన జాగ్రత్తలు మన ముందుగానే తీసుకుంటే మంచిది. ఇంటిలోకి సూర్యరశ్మి, గాలి, వెలుతురు ఇవి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీ తలుపులు తెరిచి ఉంచాలి. అలమరలో చెమ్మ, తేమ పట్టకుండా చూసుకోవాలి. పాడైపోయిన చెక్కతో చేసిన వస్తువులను పారవేయాలి. చెక్క వస్తువులను, కబోర్డ్స్ను వారానికి ఒకసారి పొడిబట్టతో తుడుచుకోవాలి. చెదపురుగుల విస్తరణ అనేది వానాకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కాలాలలో మరింత జాగ్రత్తలు పాటించి ఈ చెదపురుగులు పట్టకుండా ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వినండి.

టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం. మరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866248881 0866248881 ఈ నంబర్కి మెసేజ్ చేయండి మరి అడగబోయే ప్రశ్నలకు. మరి క్విజ్లోకి వెళ్ళిపోదాం. క్విజ్లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా, ఫీఫా వరల్డ్ కప్ 2026 విన్నర్ ఎవరో చెప్పాలి. ఓకేనా, విన్నారు కదా. ఫీఫా వరల్డ్ కప్ 2026 విన్నర్ ఎవరు మెసేజ్ చేయండి 0866248881

8882 12 ఈ నంబర్కి మీ మెసేజెస్ వచ్చేలాగా ఒక పాట విందాం.

రైట్ ఆన్సర్ తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోని మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి తర్వాత ఆన్సర్ పంపించిన హాయ్ అన్నారు ఓకే తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనంతపురం నుంచి అనురాధ గారు మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రేణుక గోపరాజు కడప నుంచి తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి మధుసూదన్ రెడ్డి పాపిన్నపాల్యం నుంచి వెరీ గుడ్ అండి అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు బాగా ఫాలో అయ్యారు మొత్తానికి తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు ఓకే తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీది విన్నర్ అడిగానండి మీది రాంగ్ ఆన్సర్ ఓకే తర్వాత ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ పంపించారు మీరు ఆన్సర్ పంపించారు అండి ఆన్సర్ లేదు మీ మెసేజ్లో ఓన్లీ నేమ్స్ పంపించారు ఓకే తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని తర్వాత అక్కరపాక నుండి సుధాకర్ రమనా అండి ఓకే మీది ఆన్సర్ రైట్ ఆన్సర్ తర్వాత ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు రైట్ ఆన్సర్ని తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి తర్వాత నెల్లూరు నుంచి పంపించారు ఓకే అండి మాకు ఎఫ్ఎం రావట్లేదు మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు ఓకే అండి తర్వాత సరే ఓకే మీరు రైట్ అండి మీకు రావట్లేదు అన్నారు కదా సరే ఓకే తర్వాత నేదనూరి కళ్యాణ్చారి ఋత్విక్ శ్రీ వైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రఘుభీర్ సింగ్ సుగుణాభాయి రాధా మున్నా ఏలూరు నుంచి పంపించారు తర్వాత గుండుగోలను కొనకల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ ధన్విక్ గుప్తా మీరు రాంగ్ ఆన్సర్ అండి మీది తర్వాత వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె

గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం శ్యామ్ గారు నెల్లూరు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్. తర్వాత కరీంనగర్ నుంచి సులోచన, డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, బిట్ర వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత హర్షకుమార్ జి కంకిపాడు నుంచి పంపించారు, కంకిపాడు తెన్నేరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుఘట్ నుంచి సాల్మన్ రాజు, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మిగారు, నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, తర్వాత గోరింట నుంచి ముంతపెద్దన్న బండారు శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్నేపాలెం నుంచి, మీ పేరు ఏంటండి అర్థం కావట్లేదు, కానీ ఆన్సర్ రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఓకే. ఫీఫా వరల్డ్ కప్ 2026 విన్నర్ ఎవరు అని అడిగానండి ప్రశ్న, విన్నారా, ఓకే. తర్వాత ఎవరు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఓకే అండి, ఇప్పుడు రైట్ ఆన్సర్ని పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఓకే. వన్ లాస్ట్ మెసేజ్ ఉంది, చూద్దాం. ఎవరు, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ సాయి చరణ్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. ఇవ్వండి మెసేజెస్ ఫస్ట్ ప్రశ్నకు సంబంధించి. ఫీఫా వరల్డ్ కప్ 2026 విన్నర్ ఎవరు అని అడిగాను, సరైన సమాధానం వచ్చి స్పెయిన్, అర్జెంటీనా వచ్చి సెకండ్ ప్లేస్ అనమాట, ఓకేనా. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏమంటే, సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? ఇదండి ప్రశ్న, సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? మరి ఆ సిటీ పేరు పంపించండి, నంబర్ తెలుసు కదా, 0866 2488812 ఈ నంబర్కి. ఈలోగా మరొక పాట విందాం, ఒక్కడు చిత్ర

ఓకే అండి, మరి అడిగిన రెండవ ప్రశ్న, హిమాలయాలు సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారని అడిగాను, మరి సమాధానం పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు గాంధీ మార్కెట్. ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా తయూబ్ నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీన, మోక్షశ్రీ, మోనిష్ పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మొదటి ప్రశ్నకు సమాధానాన్ని పంపించారు ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, హైదరాబాద్ కడతాల్ నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్. ఓకే అండి, తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని, రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు. తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. జవాబు రాంగ్ ఆన్సర్ అండి, మీది రాంగ్ ఆన్సర్. ఓకే, తర్వాత వెస్ట్ బెంగాల్, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలక మరియు ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఎం మురహరి యశోద జానకిరాజు మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, అలాగే ఇంకా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు రెండు ప్రశ్నలకు. మొదటి ప్రశ్నకు కూడా ఇప్పుడు పంపించారు ఎవరంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి, రెండు కూడా రైట్ ఆన్సర్స్. ఓకే, తర్వాత మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక నుంచి పంపించారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కదా ఆన్సర్, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత పిర్జాదుగూడ నుంచి శ్రీనివాస్ గారు, ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత ఓకే అండి, ఎవరు గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి దయదా భిక్షం దయదా వెంకటి పంపించారు ప్రశ్న, మధ్య మధ్యలో చెప్పగలరు, ఓకే అండి అలాగే చెప్పుకుందాం, సరేనా? సరే ఓకే. మరి ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు ఆన్సర్ ఏంటండి మీది రాంగ్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భోగనాథిని వెంకటేశ్వరరావు చేతన్ దివీజ్ మార్టూర్ నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దయదా త్రివేణి చిన్మయి ప్రీతం పంపించారు రెండు ప్రశ్నలకు సమాధానాలను, రెండు కూడా రైట్ ఆన్సర్, ఓకేనా? తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు. ఇంకా

మీరు ఏవేవో కంట్రీ నేమ్స్ పెట్టేశారు, సిటీ ఆఫ్ జాయ్, అది ప్రపంచంలో అయినా సరే మన ఇండియాలో అయినా సరే సేమ్ ఆన్సర్ అండి. అయితే మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. హర్ష కుమార్ కంకిపాడు నుంచి పంపించారు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు, నరేంద్ర రెడ్డి. తర్వాత రామకృష్ణయ్య మసాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట నుంచి ముంత పెద్దన్న, సూర్యపల్లె నుంచి శశిరెడ్డి, చిన్నప్ప బండారు శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు రైట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీ తేజ, సాయి చరణ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాధా ఖమ్మం నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. ప్రవళిక విష్ణువర్ధన్ విఘ్నేష్ హైదరాబాద్ కడతాల్ నుంచి, ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, అనురాధ గారు అనంతపురం నుంచి పంపించారు, ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత సరైన సమాధానం లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఇంకా మరొకసారి క్వశ్చన్, ఎవరు మధుసూదన్ రెడ్డి గారు మరొకసారి క్వశ్చన్, అంటే సిటీ ఆఫ్ జాయ్ అండి, సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? ఓకేనా. ఇంకా మనకి 3 నిమిషాలు టైం ఉంది, పంపించండి. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవట్టం మండలం కడప జిల్లా నుంచి జవాబు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత రఘువీర్ సింగ్ సుగుణభాయి రాధామున్న ఏలూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు. ఇప్పుడు రైట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు తర్వాత దినేష్ ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకేనా, రాంగ్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ప్లీజ్, ఇప్పుడే చెప్పాను కదా వెంకటేశ్వరరావు గారు. అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? ఇదండి ప్రశ్న. ఓకేనా, మీరు కూడా అంతే క్వశ్చన్ ప్లీజ్ అన్నారు. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ పంపించారు, ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎవరు, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి. మీరందరూ పంపించారు ఆన్సర్, ఓకే అండి. సిటీ ఆఫ్ జై కదండి, జాయ్, JOY. ఓకేనా. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ సీతా కళ్యాణి, హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ డిస్టిక్ నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం బాదంపూడి నరసింహారెడ్డి సీతామాలక్ష్మి గారు, మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి ప్రవీణ రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు, ఆమనగల్ హైదరాబాద్ నుంచి శివకుమార్ గారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు, ఓకే వెరీ గుడ్ అండి రైట్ ఆన్సర్. తర్వాత ఓకే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణు, ఓకే అండి రైట్ ఆన్సర్. ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ ఉంది, అక్కరపాక నుండి, అక్కరపాకనండి మీ ప్లేస్ నేమ్, సుధాకర్ రమ రైట్ ఆన్సర్. ఓకేనా, మరి ఇవ్వండి మెసేజెస్.

సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు అని అంటే, కొంతమంది జైపూర్ అన్నారండి, కాదు, జైపూర్ని ఏమని పిలుస్తారో తెలుసా? పింక్ సిటీ. ఓకేనా? మరి సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు అని అంటే, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కోల్కతా అండి. మరి ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తా. ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ 1985 సంవత్సరంలో కోల్కతా నేపథ్యంలో ద సిటీ ఆఫ్ జాయ్ అనే నవలను రాశారట. మరి ఈ పుస్తకంలో ఏం రాశారంటే, పేదరికం కష్టాలు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతారో చూపించారు. ఈ నవల ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో కోల్కతాకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఇది మరి ఇవాల్టి క్విజ్ కార్యక్రమం యువలయ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందామా? మరి ఇప్పుడైతే విందాం సంస్కృత పాఠం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: సమస్త సన్మంగళాన్ని భవంతు. సుభాషిహి. ఈనాటి సంస్కృత పాఠంలో మనం శూద్రక మహాకవి రచించిన మృచ్ఛకటికంలో తృతీయ అంకంలో ఉన్నాము.
1: అలాగే గురువు,
2: విదూషకుడు చారుదత్తుడితో ఇద్దరు కలిసి సంగీత సభకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి దాటింది. అటువంటి అకాలంలో వారు ఇంటికి చేరుకోబోతూ ఉన్నారు. వచ్చేటప్పుడు వారు విన్నటువంటి సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి, సంగీత వాద్యముల యొక్క గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పుకున్నారు. అంటే కథానాయకుడు అంతటి ఆస్వాదన చేయగలిగినటువంటి వాడనమాట. ఈనాటి ఈ పాఠంలో ఆ సంగీత విశేషాలను గురించి ఇంకా ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం.
1: అలాగే గురువర్య.
2: తం తస్య స్వర సంక్రమం,
1: తం తస్య స్వర సంక్రమం,
2: మృదుగిరః
1: మృదుగిరః,
2: శ్లిష్టం చ
1: శ్లిష్టం చ,
2: తంత్రీస్వనం
1: తంత్రీస్వనం,
2: వర్ణానామపి
1: వర్ణానామపి,
2: మూర్ఛనాంతరగతం
1: మూర్ఛ

0: संयमितम्
1: पुनश्च ललितम्
0: पुनश्च ललितम्
1: रागद्विरुच्चारितम्
0: रागद्विरुच्चारितम्
1: यत्सत्यम्
0: यत्सत्यम्
1: विरतेऽपि
0: विरतेऽपि
1: गीतसमये
0: गीतसमये
1: गच्छामि
0: गच्छामि
1: शृण्वन्निवा
0: शृण्वन्निवा
1: అని శారదత్తుడు విదూషకుడితో చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మృదుగిరహ
0: మృదుగిరహ
1: ఇంపైన కంఠము కలిగిన
0: ఇంపైన కంఠము కలిగిన తస్య
1: తస్య అనగా ఆ రేభిలుని యొక్క
0: ఆ రేభిలుని యొక్క తం
1: స్వర సంక్రమం ఆ స్వర ప్రస్తారము
0: ఆ స్వర ప్రస్థానము
1: ప్రస్తారము
0: ప్రస్తారము
1: శ్లిష్టం
0: శ్లిష్టం
1: దానితో కూడిన
0: దానితో కూడిన
1: తంత్రీస్వనం
0: తంత్రీస్వనం.

0: తీగల యొక్క ధ్వనియు,
1: వీణ తీగల యొక్క ధ్వనియు,
0: వర్ణానామపి
1: వర్ణానామపి
0: అక్షరముల యొక్క
1: అక్షరముల యొక్క
0: మూర్ఛనాంతరగతం
1: మూర్ఛనాంతరగతం
0: ఉదాత్త అనుదాత్తములలోని
1: ఉదాత్త అనుదాతములలోని.
0: మళ్ళీ చెప్పు.
1: ఉదాత్త అనుదాత్తములోని
0: అనుదాత్తములలోని తారం
1: తారం
0: పై స్థాయి
1: పై స్థాయి
0: విరామే
1: విరామే
0: ముగింపున
1: ముగింపున
0: మృదుం
1: మృదుం
0: సుకుమారమైనది
1: సుకుమారమైనది
0: హేళా సంయమితం
1: హేళా సంయమితం
0: తాళ లయ సంవిధానము కలది
1: తాళ లయ సంవిధానము కలది.
0: పునశ్చ
1: పునశ్చ
0: మరల
1: మరల
0: లలితం
1: లలితం
0: లాలిత్యము కలది
1: లాలిత్యము కలది.
0: రాగద్విరుచారితం
1: రాగద్విరుచారితం
0: రక్తితో పునరుక్తి కలిగినది
1: రక్తితో పునరుక్తి కలిగినది.
0: యత్ సత్యం
1: యత్ సత్యం
0: సత్యమేమనగా
1: సత్యమేమనగా
0: గీత సమయే
1: గీత సమయే
0: గానము
1: గానము
0: విరతే అపి
1: విరతే అపి
0: ఆగినను
1: ఆగినను
0: శృణ్వన్ ఇవ
1: శృణ్వన్ ఇవ
0: వినుచున్నవాని వలే
1: వినుచున్నవాని వలే
0: గచ్చామి
1: గచ్చామి
0: నడచుచున్నాను
1: నడచచున్నాను
0: అని చారుదత్తుడు విదూషకుడితో చెబుతున్నాడు. దీని తాత్పర్యం ఏమంటే ఆ పాడిన ఆయన యొక్క సంగీత లక్షణాలు ఎలా ఉన్నాయో ఈయన వివరిస్తున్నారు. ఆయన గొంతు చాలా మధురంగా ఉంది, మృదు గిరహ, అది వినేవారికి కర్ణకఠోరంగా ఉండకూడదు అన్నమాట. ఇంపైన కంఠస్వరం కలవాడు అని ఈయన ఆ విన్నదాన్ని బట్టి తనకు అనిపించినవి తన స్నేహితుడికి చెబుతున్నాడు అనమాట. ఆ రేభిలిని యొక్క ఇంపైన కంఠం స్వరప్రస్థారం అతను పాడేటువంటి సంగీతానికి పక్కన ఉండేటువంటి వాద్యములు తోడుగా ఉంటున్నాయి. అప్పుడు ఆయన గొంతు ఏ శృతిలో ఉందో పక్కన వాద్యములు కూడా ఆ శృతిలో ఉండాలి, ఆ గొంతుతో కలవాలి.
1: అవును.
0: కాబట్టి శ్లిష్టం
1: శ్లిష్టం
0: అనగా దానితో కూడుకున్నటువంటి గాయకుని యొక్క గొంతుతో కూడుకుని ఉన్నటువంటి తంత్రి స్వనం వీణల యొక్క ధ్వని ఆ వాద్యముల యొక్క ధ్వని ఆయన గొంతుతో కలిసిపోతుంది అన్నమాట. ఆయన పాడేటువంటి పాటలో వచ్చేటువంటి అక్షరములు వాటి యొక్క మూర్ఛనలు అంటే ఆలాపనలో హెచ్చు తగ్గులు అన్నీ కూడా అలాగే సంగీతములలో ఆ రాగములలో సరిగమ పదనిసలు వాటిలో ఉండేటువంటి మూర్ఛనాంతరగతమైనటువంటివి ఆయన తక్కువ మందరస్థాయి నుంచి మధ్యమ స్థాయికి ఇట్లా వెళ్ళి మళ్ళీ పైక వెళ్ళి దాన్ని తారాస్థాయికి వెళ్ళి చివరికి మళ్ళీ ముగించేటప్పుడు మళ్ళీ మందరస్థాయికి తక్కువకు రావటం విరామే విరామమునందు మృదుం సుకుమారంగా ముగించటం పై స్థాయికి పాడటం మళ్ళీ ఆపేటప్పుడు నెమ్మదిగా క్రిందికి విరామం తక్కువగా ముగించటం ఈ సుకుమారంగా ఇందాక శృతి గురించి చెప్పాడు. అట్లాగే ఇప్పుడు లయ వచ్చినప్పుడు తాళం అనేది కూడా ఇవి సమన్వయం కావాలి. అంటే తాళం తప్పటం కానీ అట్లా లేకుండా తాళాన్వితంగా ఉండటం అన్నమాట. ఇన్ని గమనించాలి సంగీతం వినే శ్రోత శృతి లయ ఆ గొంతు వీణ వాద్యములు ఇవన్నీ ఇన్ని గమనించేటువంటి గొప్పవాడు అనమాట చారుదత్తుడు. అట్లా గనక పాడితే ఎవరైనా పాడిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే విని వీళ్ళు బయటకు వచ్చేసారు, కచేరీ అయిపోయింది వచ్చేసారు అంటే విని వచ్చిన తర్వాత కూడా ఇంకా వినపడుతూ ఉండాలి అది అని ఆ మాట చెబుతున్నాడు తన స్నేహితుడు. యత్ సత్యం
1: యత్ సత్యం
0: అంటే నేను నిజంగా చెప్పాలంటే అంటాం మనం తెలుగులో, అట్లాగే అదే సంస్కృతంలో అయినా నిజం చెప్పాలంటే పాడటం అయిపోయినప్పటికీ గీత సమయే విరతే అపి అంటే సంగీతం పాడటం అయిపోయింది వీళ్ళు బయటకు వచ్చేసారు వచ్చినప్పటికీ శృణ్వన్ ఇవా ఇంకా నాకు వినపడుతూనే ఉంది నడుస్తూ కూడా వింటూ ఉన్నాను ఇంకా వినిపిస్తుంది అనిపిస్తుంది

0: సంగీతం ఇలా ఉండాలి అని ఈ శ్లోకంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇది ఇందులో శారదత్తుని యొక్క ఆ గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. తర్వాత మరొక శ్లోకం,
1: అలాగే గురువర్య,
0: అసౌహిదత్వా తిమిరావకాశం అస్తం వ్రజచ్యున్నత కోటిరిందు జలావగాఢస్య వనద్వీపస్య తీక్ష్ణం విషాణాగ్రం ఇవ అవశిష్టం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం అసౌ
1: అసౌ
0: హి
1: హి
0: దత్వా
1: దత్వా
0: తిమిర అవకాశం
1: తిమిర అవకాశం.
0: ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. అస్తం
1: అస్తం
0: వ్రజతి
1: వ్రజతి
0: ఉన్నత
1: ఉన్నత
0: కోటి
1: కోటి.
0: ఇక్కడ యణాదేశ సంధి జరిగింది. వ్రజతి ఉన్నత వ్రజత్య ఉన్నత కోటిహి ఇందుహు
1: కోటిహి ఇందుహు.
0: ఇక్కడ విసర్గ సంధి జరిగింది.
1: విసర్గ సంధి
0: జలావగాఢస్య
1: జలావగాఢస్య
0: వనద్వీపస్య
1: వనద్వీపస్య
0: తీక్ష్ణం
1: తీక్ష్ణం
0: విషాణాగ్రం
1: విషాణాగ్రం.
0: విషాణ అగ్రం అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఇవ
1: ఇవ
0: అవశిష్టం
1: అవశిష్టం.
0: ఈ చారుదత్తుడు విదూషకుడు ఇద్దరు ఆ సంగీత సభకు వెళ్ళి వస్తున్నారు. వచ్చేటువంటి సమయంలో బాగా పొద్దుపోయింది, అంటే అర్ధరాత్రి దాటింది. అంతసేపు వాళ్ళు సంగీతం విని ఇంటికి వెళ్తున్నారు. వెళుతూ వాళ్ళు విన్న సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సంగీతం ఎలా ఉండాలి, గాయకుడు ఎలా పాడాలి, వాద్యాలు ఎలా ఉండాలి, దానికి శృతి లయలు ఎలా ఉండాలి, ఎన్నో గొప్ప విషయాలు శూద్రకుడు ఈ నాటకం ద్వారా మనకి చెప్పారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, చీకటి బాగా పొద్దుపోయింది, ఆ చంద్రుడు అస్తమించే సమయం అయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే సమయానికి ఆకాశంలో చంద్రుడు ఎట్లా ఉన్నాడనే వర్ణన ఈ శ్లోకంలో జరుగుతున్నది. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ఒక చిన్న ముక్క కనిపిస్తుంది, చంద్రుడి యొక్క ఒక కొమ్ము ఒక మూల కనిపిస్తుంది. అప్పుడు ఆ చంద్రుడి వంక చూపించి చెబుతున్నాడు అనమాట చారుదత్తుడు విదూషకుడితో చెబుతున్నాడు, ఈ పై కొమ్ము కనిపిస్తున్నటువంటి చందమామ అతడు చీకటికి అవకాశం ఇస్తూ
1: చీకటికి అవకాశం ఇస్తూ
0: అంటే తాను వెళ్ళిపోతున్నాడు కాబట్టి తాను వెళ్ళటమే చీకటికి అవకాశం, చంద్రుడు వెళ్ళిపోతే చీకటి వచ్చేస్తుంది, చీకటికి అవకాశాన్ని ఇస్తూ అస్తం వ్రజతి
1: అస్తం వ్రజతి
0: అనగా అస్తమించుచున్నాడు
1: అస్తమించుచున్నాడు.
0: ఆ అస్తమించే చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే జలావగాఢస్య
1: జలావగాఢస్య
0: నీటిలో మునిగి ఉన్న
1: నీటిలో మునిగి ఉన్న
0: వనద్వీపస్య
1: వనద్వీపస్య
0: అడవి ఏనుగు యొక్క
1: అడవి ఏనుగు యొక్క
0: అవశిష్టం
1: అవశిష్టం
0: మిగిలిన
1: మిగిలిన
0: తీక్ష్ణం
1: తీక్ష్ణం
0: పదునైన
1: పదునైన
0: విషాణాగ్రం
1: విషాణాగ్రం
0: ఇవ
1: ఇవ
0: దంతాగ్రము వలే
1: దంతాగ్రము వలే.
0: పొడుగైన దంతములున్న ఏనుగు అక్కడ ఒక చెరువులో మునిగిందనుకో, మునిగితే ఏనుగు మునిగిపోయింది, దంతాలు మాత్రం బయటకు వచ్చాయి, దంతం మాత్రమే కనిపిస్తోంది. చంద్రుడు అట్లా ఉన్నాడు ఇప్పుడు, నల్లటి ఏనుగు పెద్ద ఏనుగేమో నీళ్ళలో మునిగిపోయింది, ఆ దాని దంతాలు మాత్రం తెల్లటివి కనిపిస్తున్నాయి. అది ఎట్లా ఉంటుందో ఆ దృశ్యం అనేది గొప్ప ఉపమాలంకారం. ఇది పోలిక చంద్రుడు అస్తమించబోయే సమయం ఆకాశంలో అట్లా ఉంది అనే విషయాన్ని ఇందులో చారుదత్తుడు అంత దృశ్యాన్ని అంత బాగా చూడగలడు అనమాట. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె. కృష్ణ సాకేత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ ఎం రవికుమార్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: కోడి పుంజు కూత పెట్టి ఊరు నిద్రలేవబట్టి కోడి పుంజు కూత పెట్టి

0: వివాహమంట నేను పోతున్నా బయదెళ్ళిపోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా
1: నేను పోతున్నా బయదెళ్ళిపోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా
0: నేను పోతున్నా బయదెళ్ళిపోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా
1: నేను పోతున్నా బయదెళ్ళిపోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా
0: చిన్న దారిలో ఎర్రకోట అది రంగును రంగే.

0: చూసుకున్న గోసి గొంగలేసుకున్నా,
1: మంచి రోజు చూసుకున్న గోసి గొంగలేసుకున్నా,
0: అంబలంత కాసుకున్న సెంబు నిండ పోసుకున్నా,
1: అంబలంత కాసుకున్న సెంబు నిండ పోసుకున్నా,
0: ఉడత పిల్లలను హుషారు చేస్తూ నేను పోతున్నా, వెళ్ళిపోతున్నా, సద్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా,
1: వెళ్ళిపోతున్నా, సంకాన పెట్టుకున్నా,
0: నేను పోతున్నా, బయదెళ్ళిపోతున్నా, సద్ది కట్టు

0: సూటి పెట్టి కాసుకున్నా
1: దాటి పెట్టి చూసుకున్న సూటి పెట్టి కాసుకున్నా
0: ఆ జోలి సంఖ్య నేసుకున్న ఉచ్చులు సరి చేసుకున్నా
1: సంఖ్య నేసుకున్న వత్తిలు సరి చేసుకున్నా
0: జోలి సంఖ్య నేసుకున్న ఉచ్చులు సరి చేసుకున్నా.

0: అడవులకు నేను పోతున్నా బయదెల్లి పోతున్నా కద్ది కట్టుకున్నా శంఖాన పెట్టుకున్నా
1: పోతున్నా
0: నేను పోతున్నా బయదెల్లి పోతున్నా కద్ది కట్టుకున్నా

పోతున్నా, వెళ్ళి పోతున్నా, సర్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయదెల్లి పోతున్నా, సర్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా, సర్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా.

నచ్చరీ నా గొల్లల్ల నాగమ్మో, నాజుకో నడుముదాన సిన్నమ్మే, ఓయ్ నచ్చరీ.

యాక్సిడెంట్ ఏర్పుదానా కొయ్యేటి దాటియానా పోచమ్మ జాతరంటూ పోతుంటే బండిలోన ఎర్రాని అంచు చీర పిక్కాల దాకా కట్టి బిర్రాన గుండెల రవిక బిర్రంగా దొడుక్కొని వన్నెకాడ సూకులతో వాటంగా పోతుంటే

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా దేవుళ్ళు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీతం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

లక్ష్మీ కళ్యాణం ఈ చిత్రానికి నీహాల్ ప్రణవి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చైతన్య, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇళయరాజా సంగీతం.

మీరింతవరకు చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. కశ్మీర్ అనగానే మనకేం గుర్తొస్తాయి? మంచు కొండలు, థార్ లేక్, అందమైన షికారా బోట్లు కదూ. కానీ వీటన్నిటితో పాటు కశ్మీర్లో అద్భుతమైన సంస్కృతి, ఎన్నో ఏళ్ల నాటి పండుగలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక పండుగ గురించి మాట్లాడుకుందాం. అదేంటనుకుంటున్నారా? అదే మేళా శారికా భగవతి. దీని గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే చలో, ఇవాళ తెలుసుకుందాం. శ్రీనగర్ సిటీ మధ్యలో హరిపర్వత్ అనే ఒక పవిత్రమైన కొండ ఉంది. ఆ కొండపైన వెలసిన అమ్మవారే జగదాంబా శారికా భగవతి. ఈమెను కశ్మీరీ పండితులు తమ ఇష్టదేవతగా, శ్రీనగర్ నగర రక్షకురాలిగా పూజిస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఒక పవిత్రమైన శిల, అంటే శ్రీచక్ర రూపంలో పూజలు అందుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే ఆషాఢ నవమి రోజున ఈ మేళా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ పండుగ రోజున కశ్మీరీ పండిట్లు తెల్లవారుజామునే లేచి వాళ్ళ సాంప్రదాయ బట్టలు వేసుకొని కుటుంబ సమేతంగా హరిపర్వత్ కొండపైకి చేరుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వాళ్ళు నైవేద్యంగా తెచ్చిన తాహార్, అంటే పసుపు రంగు అన్నాన్ని ప్రసాదంగా పెడతారు. అయితే ఈ పండుగ వెనక ఒక ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది. పూర్వం జలాదర్భవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుడు అక్కడ ప్రజల్ని విపరీతంగా హింసించేవాడు. అప్పుడు శారికాదేవి ఒక చిన్న పక్షి రూపం, అంటే హరిపక్షి రూపాన్ని ధరించి నోటితో ఒక పెద్ద రాయిని తెచ్చి ఆ రాక్షసుడిపై వేసేసింది. ఆ రాయి అలా అలా పెరిగి పెద్ద కొండగా మారిపోయింది. ఆ కొండే ఇవాల్టి హరిపర్వత్గా ఉంది. అలా రాక్షస సంహారం జరిగిన తర్వాత అమ్మవారు అక్కడ స్థిరపడిపోయారని అక్కడి ప్రజల నమ్మకం. ఈ మేళా ఓన్లీ ఒక పూజ ప్రార్థన మాత్రమే కాదు, ఇది కశ్మీరీ సంస్కృతికి ఒక ప్రతీక. ముఖ్యంగా ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లంతా ఈ పండగ రోజున మళ్ళీ తమ పుట్టిన గడ్డపై కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అందుకే ఈ మేళా అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్ అన్నమాట. హరిపర్వత్ ప్రాంతం చరిత్రపరంగా కూడా ఎంతో పేరు కలిగి ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఆలయం ఉన్న హరిపర్వత్ పైన 18వ శతాబ్దంలో అఫ్ఘాన్ గవర్నర్ అత్తా మహమ్మద్ ఖాన్ నిర్మించిన ఒక చారిత్రక కోట దురానీ ఫోర్ట్ కూడా ఉంది. కొండపై నుంచి చూస్తే శ్రీనగర్ నగరం, థార్ లేక్ మొత్తం కనిపిస్తాయి. ప్రకృతి అందాల మధ్యలో శంఖానాదాలు, మంత్రోచ్చరణల మధ్య జరిగే శారికా భగవతి మేళాన్ని చూడడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతానికి తమదైన సంస్కృతి, తనదైన పండుగలు, తమదైన విశ్వాసాలు ఉంటాయి. అలాంటి గొప్ప సంప్రదాయాలను తెలుసుకోవడం, గౌరవించడం అనేది ఒక మంచి విషయం. మరి మీలో ఎవరైనా ఫ్యూచర్లో కశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఆషాఢమాసంలో ప్లాన్ చేసుకోండి. కశ్మీర్ యొక్క అసలైన సాంస్కృతిక రూపాన్ని మీరు కూడా కళ్ళారా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటూ మనం శివుణ్ణి తలుచుకోకపోతే ఎలా చెప్పండి? అసలు కాశ్మీర్ హిస్టరీ మొత్తం శివమయంతో ముడిపడి ఉంటుంది. మనం అమర్నాథ్ యాత్ర గురించి వినే ఉంటాం, కానీ దానికి మించి కాశ్మీర్ నేలపైన కాశ్మీర శైవ మతం అనే ఒక అద్భుతమైన సిద్ధాంతం పుట్టింది. అక్కడి ప్రజలు శివుణ్ణి సృష్టికి మూలకారుడిగా, ప్రతి మనిషిలోనూ ఉండే దైవత్వానికి ప్రతీకగా నమ్ముతారు. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హరిపర్వత్ పైన కొలువై ఉన్న శారికా భగవతీదేవి అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు శివుడి అర్ధాంగి అయిన పార్వతీదేవి రూపమే. ఒకవైపు కొండపై అమ్మవారు శ్రీచక్ర రూపంలో రక్షణగా ఉంటే, కాశ్మీర్లోని ప్రతి కణంలో శివతత్వం ఉందని అక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. మనం ఇక్కడ శివరాత్రి జరుపుకున్నట్టే అక్కడ కాశ్మీరీ పండిట్లు హేరాత్ అనే పండుగను శివపార్వతుల కళ్యాణ వేడుకగా జరుపుకుంటారు. ప్రకృతి అందాల మధ్య అటు శివుడు ఆశీస్సులు, ఇటు శారికాదేవి అమ్మవారి ఆశీస్సులతో రెండూ కలిసిన పవిత్ర భూమి మన కాశ్మీర్. భారతదేశంలో శైవ మతానిది చాలా ప్రత్యేకమైన స్థానం. దీనిని త్రికాశాస్త్రం అని కూడా అంటారు. సాధారణంగా కొన్ని సిద్ధాంతాలు దేవుడు వేరు మనిషి వేరు అని చెప్తే, కాశ్మీర్ శైవ మతం మాత్రం జ్ఞానం, ధ్యానం, నాట్యం, సంగీతం ద్వారా ఆ శివతత్వాన్ని తెలుసుకోవచ్చని చెబుతుంది. ప్రతి ప్రాణి, ప్రతి జీవి పరమశివుడి స్వరూపమే అని, ప్రతి మనిషిలోనూ ఉన్న ఆత్మ కూడా శివస్వరూపమే అని ఈ సిద్ధాంతం నమ్ముతుంది. 8-10 శతాబ్దాల మధ్య అభినవగుప్తుడు అనే గొప్ప పండితుడు ఈ శైవ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే 14వ శతాబ్దానికి చెందిన లల్లేశ్వరి, లాల్ దేత్ అని కూడా పిలుస్తారు, కాశ్మీర్ హిస్టరీలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ యోగిని. ఈమె సంస్కృతంలో ఉన్న శైవతత్వాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా వాక్ అనే చిన్న చిన్న కాశ్మీరీ పద్యాల రూపంలో చెప్పింది. శివుడు ఎక్కడే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, హిందూ ముస్లిం అనే తేడా చూడకు అంటూ ఈమె చెప్పిన కవితలు ఇప్పటికీ కాశ్మీరీ ప్రజల జానపదాల్లో పాడుకుంటారు. అలాగే కాలాలు మారినా అక్కడ శివతత్వం ఇచ్చిన మంచి ఆలోచనలు ఎప్పటికీ పోలేదు. నిజానికి కాశ్మీర్ అంటే మనందరం అనుకునే మంచు కొండలు, అందమైన లోయలు మాత్రమే కాదు, అక్కడ ప్రతి నదిలో, గాలిలో కూడా ఒక రకమైన భక్తిభావం ఉంటుంది. ముఖ్యంగా అభినవగుప్తుడు అనే ఒక పెద్ద ఆయన చెప్పిన చిన్న మాట, దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టే. చూడండి ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఉందో ఈ లైన్. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కాశ్మీర్ ప్రజల సంస్కృతి, ప్రేమ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్ళు జరుపుకునే హేరాత్ పండుగలో ఆక్రోట్లు అంటే వాల్నట్స్ని ప్రసాదంగా పంచుతారు. ఇది దేనికంటే మన జీవితం ప్రకృతితో ఎలా ముడిపడి ఉందో చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ లాంటిదని. మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటనైతే విన్నారు కదా. అయితే ఇప్పటిదాకా మనం కశ్మీర్ అందాలు, అక్కడ శైవతత్వం గురించి మాట్లాడుకున్నాం. దేవుణ్ణి చేరుకోవడానికి భక్తి, జ్ఞానం ఎంత ముఖ్యమో నాట్యం కూడా అంతే ముఖ్యమని మన పెద్దలు చెప్పారు. అసలు మన భారతదేశం ఎంత గొప్పదో కదా, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కళారూపం ఉంది.

ముఖ్యంగా మన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అయితే ఇవాళ మన భారత్లోని అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఇందాక అభినవ గుప్తుడి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన కూడా నాట్యాన్ని దైవత్వంతో ముడిపెట్టారు. మన దేశంలో 8 ముఖ్యమైన క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అవేంటంటే, తమిళనాడు అనగానే మనకు గుర్తొచ్చే భరతనాట్యం, మన తెలుగు నేల గర్వపడే కూచిపూడి, కేరళ అనగానే రంగురంగుల దుస్తులతో చేసే కథకళి, మోహిని రూపంలో మైమరపించే మోహినియాట్టం, అలాగే నార్త్ ఇండియాలో కాలాన్ని బట్టి కథలు చెప్పే కథక్, ఒడిశా సొగసుల ఒడిస్సీ, మణిపూర్ సాంప్రదాయ మణిపురి, అస్సాంలో పుట్టిన శాస్త్రీయ, ఇవన్నీ ఓన్లీ డ్యాన్సెస్ మాత్రమే కాదు, మన పురాణాలని సంస్కృతిని తరతరాలకి అందించే గొప్ప వారసత్వ సంపద. ఒక్కో నాట్యంలో ఒక్కో రకమైన ముద్రలు, భావాలు, తాళాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే, మాటలు లేకపోయినా శారీరక కదలికతో, కళ్ళ భావాలతో ఒక గొప్ప కథను మనకు కళ్ళకు కట్టే ఆర్ట్ ఇది. మరి ఈ డ్యాన్స్ వెనక ఉన్న విశేషాలు, వాటి గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక మంచి క్లాసికల్ సాంగ్ వినేద్దాం.

కన్నాక జంతది, కడతక తక్క దిత్త కన్నాక జంతది. తద్ధిత్తం తరగటక దిత్తం తద్ధిం తత్తగణం తత్తగజం తతజ్జం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ఉదాహరణకి మన కూచిపూడి తీసుకుంటే నాట్యంతో పాటు కథను చెప్పే నాట్య నాటకం ఇది. బిందె మీద నిలబడి పళ్ళెమంచు పైన కాలు పెట్టి ఆడే తరంగం అంటే

నాట్యం అన్నమాట. చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగ్గరు పుడుతుంది. అదే కథకళి విషయానికి వస్తే పెద్ద పెద్ద బట్టలు, ముఖానికి వేసే రంగులు, మేకప్లతో స్టేజ్ పైకి రాగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అక్కడ కళాకారులు నోటితో ఒక్క మాట కూడా మాట్లాడరు, ఓన్లీ కళ్ళ కదలికలతో, చేతి ముద్రలతోనే రామాయణం, మహాభారతం లాంటి కథలను చెప్తారు. ఇంకా నార్త్ ఇండియాలో కథక్ డ్యాన్స్లో ఆ కాళ్ళ గజ్జల సప్పుడు, వేగంగా తిరిగే చక్రాల లాంటి తిరుగుళ్ళు చూస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అయితే ఈ నాట్యాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే దేవుడిపై ఉన్న భక్తి, ప్రకృతిపై ఉన్న ప్రేమ, మన ఒంట్లో ఉన్న ప్రతి నరంలోనూ ఒక రకమైన ఉత్సాహాన్ని నింపే శక్తి ఈ కళకు ఉంది. ప్రస్తుతం ఎంత వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చినా మన క్లాసికల్ డ్యాన్స్కి ఉన్న గౌరవం, అందం, గొప్పతనం ఎప్పటికీ తగ్గదు. మన పిల్లలకి ఇలాంటి గొప్ప కళని పరిచయం చేయడం, నేర్పించడం చాలా మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. క్లాసికల్ డ్యాన్సెస్ గురించి, వాటి గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. అయితే మన భారతదేశంలో నాట్యానికే కాదు, మనం ప్రాణంగా పూజించే నదులకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మన తెలుగు నేలకు జీవధార అయిన మన గోదావరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గోదావరి అనగానే మనకేం గుర్తొస్తాయి? ఆ పెద్ద నది, రాజమండ్రి బ్రిడ్జ్, గోదావరి మనుషుల ప్రేమ, మంచి వంటకాలు. అవునా? సౌత్ ఇండియాలోనే అతిపెద్ద నది అయిన మన గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో పుట్టి నాసిక్, తెలంగాణ మీదుగా పారుతూ మన ఆంధ్రప్రదేశ్ సముద్రంలో కలుస్తుంది. దాదాపు 1465 కిలోమీటర్ల పొడవున పారే ఈ నది ఓన్లీ నీళ్లు మాత్రమే కాదు, మన తెలుగు ప్రజలకి జీవితం ఈ నది. ఇక ఈ నదికి ఉపనదులు వచ్చేసి ప్రాణహిత, ఇంద్రావతి, మంజీర, శబరి, కిన్నెరసాని, వేణుగంగా లాంటి నదులు గోదావరిలో కలుస్తాయి.

0: ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఎంత పవిత్రమైనవంటే ఆ టైంలో లక్షలాది మంది వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఇక గోదావరి జిల్లాల్లో మనుషుల గురించి చెప్పాలంటే ఆ ఆప్యాయతే వేరు. ఏమండి బాగున్నారా, భోంచేశారా అని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. అయితే గోదావరి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ ఎటకారాన్ని మర్చిపోతే ఎట్లా చెప్పండి. ప్రపంచంలో ఎక్కడైనా కోపం వస్తే తిడతారు, కానీ గోదావరి జిల్లాలో మాత్రం నవ్వుతూనే మాట్లాడతారు. అక్కడ ఎటకారం అనేది ఒక తిట్టు కాదు, అదొక ఆర్ట్. అక్కడ ఎవరైనా కాస్త బిల్డప్ ఇస్తూ కనిపించారనుకోండి, ఏంటండి బాబు అలా ఉన్నారా, ఏంటి విశేషాలు, విమానం దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నారా ఏంటి అని చాలా సరదాగా అడిగేస్తారు. మనం షాక్ అవ్వకూడదు, అది వాళ్ళ ప్రేమ. అక్కడ భోజనాలు కూర్చుంటే ఇంకొంచెం వేసుకోండి అంటే వద్దు అని చెప్పేలోపే 2-3 గరిటలు పడిపోతాయి. మా ఇంట్లో వంట బాగాలేదా అండి, అందుకే తింటలేదా అని మనల్ని కట్టిపడేస్తారు. ఆ ప్రేమను తట్టుకోవడం మన వల్ల కాదు. ఇక అక్కడ దొరికే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా,
1: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు భారతసారథి స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం, జల్జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ ఈరోజు కొత్త జీవో తీసుకువస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామకంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. 22A జాబితాలో పెట్టాలని ప్రతిపాదించిన ప్రతి ఫైల్కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా పబ్లిక్ ఇంక్లూజన్ రిజిస్టర్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీఆర్ఎస్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోలేమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కింజరుపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన సలహాలు తీసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళని కూడా మేము గుర్తించుకుంటాం. మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయమని కేంద్రం కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
0: తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో వరుసగా 2వ ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది 67,47,000 మంది తల్లుల ఖాతాల్లో 10,120,78,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు నుండి 24వ తేదీ వరకు అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసులో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. అనంతరం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల శాసనసభ్యులు గౌతు శిరీష, డాక్టర్ బెందాలం అశోక్తో కలిసి ఆయా నియోజకవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పార్థసారథి లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇల్లు నిర్మించి అందజేస్తాయని తెలియజేశారు.
2: అర్హత ఉన్న లిస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా వాళ్లే శాంక్షన్ చేస్తున్నారు, డబ్బులు కూడా అక్కడి నుంచే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సగంలో ఉన్న ఇల్లు కూడా మనం వాటి అన్నింటి అందరి దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఒక 10 రోజులు ఆగండి, రేపో ఎల్లుండి ఒక 77,000 ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లారు, వారి సహకారంతో ఇంకొక 4-5 లక్షల ఇల్లు వెంటనే శాంక్షన్ అవుతాయి. అప్పుడు ఎవరెవరికి వచ్చినాయో వాళ్లే కట్టుకుని పూర్తి చేసుకోండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 IAS అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి

0: కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కిచెన్ గార్డెన్ల ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల మినీ కిట్లను కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఇంట పోషకాహార భద్రతే లక్ష్యంగా కిచెన్ గార్డెన్ల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సురక్షితమైన తాజా పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చని సూచించారు. కూరగాయల విత్తనాల మినీ కిట్ ధర 110 రూపాయలు ఉండగా ప్రభుత్వం రాయితీతో 55 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఐఐఎం భవనంలో అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జాబ్ మేళాల నిర్వహణ, ఉపాధి కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశం, సిలబస్ విధానం, బోధనా పద్ధతులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, పి విష్ణుకుమార్ రాజు, అర్మిల్లి రాధాకృష్ణ, కోల లలిత్ కుమారి, బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః సంసది నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ విషయ సారగర్భాం చర్చాం విధాతుం అంగీకృతవాన్. తథాపి విపక్షస్య శ్రాంతం కోలాహలేన ప్రావృట సత్రస్య తృతీయేపి దినే ఉభయోః సదనయోః కార్యాచరణం స్థగితం. సోమవాసరే సంసద్భవనం ప్రతి ఆందోళనం కురువత్సు ప్రదర్శనకారిషు ఆరక్షకైః కృతాయాః అత్యధిక బలప్రయోగస్య ఆశంకాయాః ప్రకరణే దెహ్లీ ఉచ్చన్యాయాలయః కేంద్ర సర్వకారాత్ దెహ్లీ ఆరక్షక విభాగాచ స్పష్టీకరణం ఆహూతవాన్. ఫిలిపిన్స్ దేశస్య మనీలా నగరే సమాయోజితే క్వాడ్ మంచస్య వైదేశిక మంత్రిణాం ఉపవేశనే మంత్రిభిః ముక్త ఉన్ముక్త సమావేశి హింద ప్రశాంత క్షేత్రాయ స్వకీయా ప్రతిబద్ధత పునరావర్తిత. అసమరాజ్యే భీషణ జలప్లావేన స్థితిః అద్యాపి అత్యంతం గభీరా వర్తతే యత్ర జలౌఘే మృతకానాం ఆహత్య సంఖ్యా సంవర్ధ్య 31 సంప్రాప్తా. అపి చ చీన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం అద్యాపరాహ్ణే వారద్వయస్య ఒలింపిక పదక విజేత్రి పివి సింధుః స్వస్యైవ దేశస్య ఉన్నతి హుడ్డాం పరాజిత్య ద్వితీయ చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం అథ చ ఛాత్రాణాం విరోధ ప్రదర్శనం సమేత్య విభిన్న ప్రకరణేషు విపక్షిణాం తృతీయ దివసేపి సదస్యానాం అవిరత కోలాహలత్వేన సంస్

0: अपि आप्लाविताः वर्तन्ते, येन शेषस्य राज्यस्य पञ्चलक्षतोप्यधिकाः जनाः प्रभाविताः अभवन्। राज्यसर्वकारेण एकसप्ततिः आपदुद्धारशिबिराणि तथा द्विशताधिकानि आपद्वितरणकेन्द्राणि समुद्घाटितानि, यैः द्वादशसहस्राधिकेभ्यः जनेभ्यः आश्रयः, एकलक्ष्याधिकेभ्यः जलाप्लावितेभ्यः च साहाय्यं प्रदीयते। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। दिल्ल्यां प्रचलद्भिः विरोधप्रदर्शनैः व्यथितः रक्षामन्त्री राजनाथसिंहः न्यगादीत् यत् केन्द्रीयसर्वकारः छात्राणां भावोद्गारान् आशंकाः च प्रति अतीव संवेदनशीलो वर्तते। सर्वकारः छात्रैः उत्थापितस्य प्रतिप्रश्नस्य श्रवणाय समाधानाय च पूर्णतया कटिबद्धो वर्तते। प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीसिंहः तीक्ष्णम् आक्षेपं व्यदधत्त यत् कतिपयजनाः स्वकीयान् संकुचितराजनैतिकस्वार्थान् साधयितुम् ऊर्जस्विनीं छात्रशक्तिं राजनैतिककन्दुकत्वेन प्रयोक्तुं कुत्सितं प्रयासं कुर्वन्ति।
1: यह संसद का सत्र इस समय चल रहा है, सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है।
0: संसदि विपक्षेण कृताम् असंसदीय बाधामधिकृत्य रक्षामन्त्रिणा स्पष्टीकृतं यत् सर्वकारः सर्वस्मिन्नपि ज्वलन्तविषये सारगर्भयुतां विचारचर्चां कर्तुं सदैव सन्नद्धो वर्तते, किन्तु विपक्षः समस्यानां समाधानं संसद्भवनस्य अपेक्षया मार्गेषु कर्तुम् अनुचितं प्रयासं करोति। अद्य लोकसभायां रेलमन्त्री अश्विनी वैष्णवः अवोचत् यत् आधुनिक प्रौद्योगिक्या आधारभूत संरचनया समुन्नत रक्षणकार्यैः च रेलसुरक्षा अतीव सुदृढा विहिता। लोकसभायां लिखित उत्तराधारेण श्रीवैष्णवेन प्रतिपादितं यत् सुरक्षाकार्याणां व्ययः 13,2000 वर्षे 13,000 कोटिरूप्यकेभ्यः संवर्ध्य 1,20,000 कोटिरूप्यतोप्यधिकं सञ्जातम्। चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायां अद्यापराह्णे वारद्वयस्य ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः स्वस्यैव देशस्य उन्नति हुड्डां 1:14, 9:21, 1:10 इत्यंकांतरालैः पराजित्य महिला एकलवर्गस्य राउंड ऑफ 32 स्पर्धां विजित्य द्वितीय चक्रं प्राविशत् इति वार्ताः।
2: వివిధ వ్యాధులు నివారణ ఈ అంశంపై ఆకాశవాణి విజయవాడ కేంద్రం
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు ఏపూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 అమ్మాయ మజాక నాటిక వింటారు ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026 ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన పెద్దరవీడు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఈ ప్రసారం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించిన వివరాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి. 9:30 గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం పాటల ప్రసారం. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6

గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణుని భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్యా వికాసం డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయంలో హైడ్రోపోనిక్స్ మట్టిలేని సాగు గురించిన వివరాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందంగానం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 రేపు ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వివరాలు. అనంతరం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమం. అనంతరం ఫిలిం సాంగ్స్ మున్నగ అంశాలు ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ గురించిన వివరాలు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం రేపు 8:35 ఉదయం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా సౌందర్య అభివృద్ధి చిట్కాలు బ్యూటిషియన్ ఆర్ ఉషా గారితో పరిచయం వింటారు. 10:00 తిరిగి 12:40 విజయవాడ కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఒక ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో అమ్మాయ మజాక నాటికి విందాం.

0: ఏమండి ఏమండోయ్?
1: అబ్బబ్బా, ఏమిటే నీ గోళ? నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా ఏంటి?
0: ఏవండి, మన అమ్మాయిని చూడాలని ఉందండి, ఊరికి వెళ్దాం, త్వరగా నిద్రలేవండి.
1: ఇప్పుడు ఎందుకే అక్కడికి? అక్కడ అల్లుడిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా ఏంటి?
0: ఏమిటి అంటున్నారు?
1: ఏమిది, ఒక్క 10 నిమిషాల్లో రెడీ అవుతా.
2: ఏవయ్ శ్రీమతి గారు, ఓయ్ ఆటో వచ్చేసింది.
0: వచ్చేస్తున్నానండి. ఇదిగో ఈ లగేజ్ సర్దేపటికి కాస్తంత సమయం పట్టింది.
2: బాబు ఆటో డ్రైవర్ దా, పద పద.
3: సార్ కాస్తంత జాగ్రత్తగా ఎక్కండి, ఆ లగేజ్ లోపల పెట్టుకోండి.
2: రైట్ రైట్, పదవయ్ డ్రైవర్.

0: అమ్మా ఎలా ఉన్నావే?
1: మీ నాన్నను చూస్తే అర్థం కాలేదా? 3 తిట్లు 6 దెబ్బలతో ఏదో పాపం ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తున్నాడు.
0: మీరు కాస్త నోరు మూసుకుంటారా?
1: 5 ఏళ్లుగా నేను చేస్తున్నది అదేగా.
0: అల్లుడు గారు ఏం చేస్తున్నారు?
2: ఏమిటోయ్ అలా కళ్ళు పత్తికాయలా చేసి చూస్తున్నావు? అల్లుడు ఏం చేస్తున్నావు? అల్లుడు
1: మావయ్య నా చేతిలో వంపులు తిరిగిన గ్లాసును చూసిన తర్వాతనైనా తెలియడం లేదా?
0: ఏంటి అల్లుడు గారు, మీకు అలవాటు ఉన్నట్లు పెళ్లికి ముందు చెప్పలేదే?
1: మీ అమ్మాయి నన్ను జలగలా పీల్చి పిప్పి చేస్తుందన్న విషయం మీరు మాత్రం నాకు చెప్పారా ఏంటి?
0: ఏంటి అల్లుడు గారు, మా అమ్మాయి చాలా అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు తెలుసా?
1: ఎప్పుడైనా వేలు పెట్టి చూశారా?
0: లేదల్లుడు గారు.
1: బతికిపోయారు. ఒకవేళ మీరు వేలు పెట్టి ఉంటే మీ మో చేతి వరకు తినేసేది.
0: అల్లుడు గారికి ఎప్పుడూ జోకులే.
2: అల్లుడు గారు ఇంతకీ మీరు బాగున్నట్టేనా?
1: నా స్థితి చూసి కూడా ఎలా అడుగుతారు మామయ్య?
2: ఏదో మర్యాద కోసం అడిగాను గాని, ఉల్లి చెట్టుకు ఉల్లి పూలే పూస్తాయి అల్లుడు, మల్లెపూలు కాదుగా. ఏం చేస్తాం అల్లుడు గారు, ఇదంతా మన కర్మ అని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయడం చెప్పు.
3: ఏమండోయ్, ఏమండి ఏం చేస్తున్నారు?
1: వస్తున్నా.
2: పాపం అల్లుడికి ఒక పిలుపుతో మొత్తంతా దిగిపోయినట్టుంది.
1: ఏమిటే ఎందుకు అలా అరుస్తావు? నేను గదిలోకి వచ్చానంటే నీ తాట తీస్తాయేమనుకుంటున్నావో ఏమో.
3: ఏంటి నోరు లేస్తుందే?
1: అబ్బే ఏమి లేదు, జోకు బాగుందా అని.
3: అబ్బా ఇది జోకా? అయితే నేను నవ్వాలి కదూ. మీ మొహం ఒక్కసారి అద్దంలో చూసుకోండి.
1: నా మొహం అద్దంలో చూసుకోవాలట? దీనిదేదో ఐశ్వర్యరాయందమైనట్టు.
3: అన్నీ వింటున్నాను, అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారని ఆలోచిస్తున్నాను. ఈ విషయాలు తర్వాత మనం తీరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు చేయాల్సిన పని చూడండి.
1: ఏం చేయాలి జాను?
3: వంటింట్లోకి రండి, చెప్తాను.
1: అమ్మో అమ్మో, ఇన్ని కూరగాయలేంటే, ఈ చికెన్ ఏంటి, మటన్ ఏంటి, ఇన్ని గుడ్లు, ఇంటిని మిలిటరీ హోటల్ చేసేందిగా. ఒసేయ్ జానకి, జానకి ఇలా రావే.
3: అబ్బబ్బా ఏమిటండి, కళ్ళు తాగిన కోతిలాగా అలా అరుస్తున్నారు.
1: ఏమిటే ఇవి?
3: కళ్ళు కనబడట్లేదా? కూరగాయలు, సాయంత్రం వంట చేయాలి కదా.
1: వంట చేయటం గురించి కాదు నేను అనేది, ఇవన్నీ ఏంటా అని.
3: ఓహో అదా, సాయంత్రం వంటలోకి ఏ కూరలు వండాలనే కదూ. మా నాన్నకి దోసకాయ పప్పు, మా అమ్మకేమో
1: గన్నేరు పప్పుతో పప్పు వండేదా? ఏదో ఫ్లోలో వచ్చిందిలేవే.
3: మా అమ్మకు చికెన్ ఫ్రై, చేపల పులుసు, అలాగే 1 డజన్ గుడ్లు బాయిల్ చేసి ఉంచండి. అంతే, సింపుల్.
1: అంతేనా? సింపులా? నిన్ను నీ అమ్మను గంగలో ముంచేయ్యా. ఓ మిలిటరీ హోటల్లో ఆర్డర్ చేసి వెళ్తున్నట్లు వెళ్తుంది చూడు. సింపుల్ అట సింపుల్.
0: అల్లుడు గారు ఏం చేస్తున్నారు?
1: ఒంగోలు ఎద్దులను మేపడానికి గడ్డి కుడితి సిద్ధం చేస్తున్నాను. నీ యాంకమ్మా కళ్ళతో చూస్తూ కూడా ఆ ప్రశ్నేంటి?
0: అబ్బా అల్లుడికి ఎప్పుడూ జోకులే.
1: ఈ ఒక్క మాటతో మామయ్య పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది.
2: అల్లుడు అల్లుడు,
1: అడుగో 100 ఏళ్ళు ఇప్పుడే నీ ఘనత గురించి అనుకుంటూ నువ్వు 100 ఏళ్ళు ఇలాగే ఉండాలని మనసులో దేవుణ్ణి కోరుకుంటున్నాను.
2: అల్లుడు అడిగేశావా, దేవుణ్ణి అడిగేశావా? కనీసం దేవుణ్ణి అడిగే ముందు నాతో ఒక్క మాట అడగాలి కదా అల్లుడు.
1: ఇప్పుడేమైంది మామయ్య, మీరు 100 ఏళ్ళు బ్రతకాలనే కదా కోరుకున్నాను.
2: ఎందుకు అల్లుడు 100 ఏళ్ళు ఈ బ్రతుకు? ఇప్పుడు పడే కష్టాలు బాధలు చాలవనా? 100 ఏళ్ళు పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నావా?
1: అబ్బా మామయ్య.
2: అల్లుడు అల్లుడు.
1: అంటే ఇంట్లో నీ పరిస్థితి కూడా?
2: ఇంతకంటే దారుణంగా ఉంటుంది అల్లుడు, ఇంతకంటే దారుణంగా ఉంటుంది.
1: మామయ్య ఒక్క విషయం అడుగుతా, నిజం చెప్పాలి. అత్తయ్య ఒక్కసారి కూడా వంట చేయలేదా?
2: అల్లుడు ఇన్నేళ్ల జీవితంలో నేను ఏమీ చెప్పకుండా నా మనసులోని బాధను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడివే అల్లుడు, నువ్వు ఒక్కడివే.
1: మావా అయితే మన ఇద్దరం ఒకే గూటి పక్షులం అన్నమాట.
2: అన్నమాట ఏమిటల్లుడు, ఉన్నమాట కూడా అదే.
1: నీ అంకమ్మ ఇలాంటి టైంలో కూడా జోకులేస్తావు.
2: రాలుడు ఇంకెందుకు ఆలస్యం, డ్యూటీ ఎక్కేద్దాం పదా.

0: మామయ్య, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానమే చెప్పలేదు.
1: మా పెళ్ళైన తరువాత మీ అత్తయ్య ఒక్కసారి కూడా వంట చెయ్యలేదా అనే కదా. చెబుతా అలుడు చెబుతా, నీకు చెప్పకేం. మీ అత్తయ్య ఒకసారి వంట చేసిందలుడు.
0: ఏం వంట చేసింది మామయ్య, చెప్పండి చెప్పండి, నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
1: నేను ఆ రోజు ఆఫీసు నుంచి 7 గంటలకే ఇంటికి వచ్చేశాను. మీ అత్తయ్య గుమ్మం దగ్గర నుంచొని నన్ను ఊరకంటితో చూస్తోందలుడు, ఊరకంటితో చూస్తోంది.
0: అదేంటి, అత్తయ్యకు మెల్లకన్ను కదా.
1: అబ్బబ్బా, ఆ మెల్లకన్నుతోటే లేవయ్యా, నీతోటి పెద్ద చిక్కొచ్చిందలుడు. పూర్తిగా చెప్పేది వినవు, నన్ను ఓ ఊర చూపు చూసింది లేవయ్యా, అది వేరే విషయం అనుకో. ముందు నేను చెప్పేది విను.
0: చెప్పండి చెప్పండి.
1: నన్ను ఊరకంటితో చూస్తూ ఒక్క నవ్వు నవ్వి నా మనసును నా గుండెను గాయం చేసిందనుకో, అంతే. నా గుండె జారిపోయింది. మీ అత్తయ్యను అలా చూస్తూ ఉండిపోయా. ఇంతలో మీ అత్తయ్య వండిన పదార్థాలు ఒక్కొక్కటిగా కంచంలో వడ్డిస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా తృప్తిగా తిన్నాను. అంతే అంతే అంతే.
0: చీచీ, వీళ్ళ వంశమే ఇంత, ఏది పూర్తిగా చెప్పి సావరు. కొంపదీసి బకెట్ తన్నేశాడా మామయ్య? మామయ్య, అమ్మయ్య బతికే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వంట తిన్న తర్వాత ఏం జరిగింది మామయ్య?
1: అప్పుడు తిన్నాను అల్లుడు దాని వంట. అంతే అల్లుడు, 3 సంవత్సరాలు కోమాలో ఉన్నాను. నాకు మెలకువ వచ్చిన తర్వాత నేను మీ అత్తయ్యతో నాకు ఎంతో భవిష్యత్తు ఉందని, 30 ఏళ్లకే నా జీవితానికి శుభం కార్డు వేయొద్దని కాళ్ళా వేళ్ళా బతిమలాడాను.
0: అయితే అత్తయ్య ఒప్పుకుందా?
1: ఒప్పుకుంటే మీ అత్తయ్య ఎందుకు అవుతోంది బాబు?
0: మరి ఏం చెప్పి ఒప్పించావు? నా మీద ఒట్టేయి అని అన్నుంటావు కదా మామయ్య.
1: కాదు అల్లుడు, కానే కాదు. వంట చేస్తే నీ మీద ఒట్టు అని మీ అత్తయ్య మీద ఒట్టు వేశాను, అంతే. అది ఎప్పుడైనా వంట చేస్తే ఆ ఒట్టు నిజం అయ్యి అది చస్తుందని దాని భయం. మీ అత్తయ్య భయపడటం మొదటిసారే, అది నేను చూడటం కూడా మొదటిసారే అల్లుడు.
2: ఏమిటేమిటి ఆ గుసగుసలు, ఏడవుతుంది, ఇంకా వంట మొదలు పెట్టలేదా?
0: వినారా మామయ్య, ఇక్కడ మన బాధలు చెప్పుకొని గుండెలు బాదుకుంటుంటే మనం గుసగుసలాడుకుంటున్నామట.
1: అల్లుడు అల్లుడు, నీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంటుందని ఊహించలేదల్లుడు.
3: కలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.
2: అబ్బబ్బా, ఏమిటా గోల, నోరు మూసుకొని వంట చేయండి.
4: వామ్మో, శూర్పణక తాటకి ఇద్దరు హాల్లోనే ఉన్నట్టున్నారు. వంట కాస్త లేట్ అయిందా, మన ఇద్దరిని తినేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
0: మనుషులను కూడా తింటారా? ఎలా తింటారబ్బా?
1: ఏమయ్యింది అల్లుడు, ఏమయ్యింది?
0: మీ అమ్మాయి నా కాళ్ళు చేతులు కోడికాలు విరిచినట్టు విరిచి తండూరు చికెన్ తిన్నట్టు తింటుంది మామయ్య.
1: అల్లుడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఏంటి? మా దస్ నెంబరీ బేటి సౌ నెంబరి, ఏం చేస్తాం?
0: నీ అదో ప్రాసలు మాని తొందరగా వంట చేద్దాం రా మామయ్య.
1: అమ్మో, ఆ విషయమే మర్చిపోయాం. రా రా రా, తొందరగా చేసేద్దాం, టైం 9 అవుతోంది.
0: అబ్బా మామయ్య, వంట పూర్తయింది, కాళ్ళు పీకేస్తున్నాయి మామయ్య.
1: రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందట, అలా ఉంది నువ్వు నాకు చెప్పేది. సరే, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అల్లుడు, నిన్ను ఒక విషయం గురించి అడగాలనుంది అల్లుడు.
0: దేని గురించి మామయ్య?
1: నీకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయ్యింది కదా, మా అమ్మాయి ఒక్కసారైనా వంట చేసి తృప్తిగా తినిపించిందా అల్లుడు?
0: వంట ఆ పేరు ఎత్తకండి మామయ్య, నా గుండె చూడండి ఎలా కొట్టుకుంటుందో. ఇలా దగ్గరికి రండి మామయ్య.
1: చీచి చీచి, నేను అలాంటి కాదు అల్లుడు, నేను అలాంటి కాదు.
0: చీచీచి, నేను అస్సలు కాదు. అది కాదు మామయ్య, నీ కూతురికి వంట చేయాలనిపించి వంటగదిలోకి వచ్చిందంటే మీకు అత్తయ్య చేతిలో కొద్దిలో తప్పిపోయిన మీ చావు నాకు వస్తుంది.
1: అబ్బా, విషయం చెప్పలుడు.
0: మామయ్య, జట్టు బిల్ల ఉందా?
1: ఎందుకల్లుడు, దోమలు కూడా లేవాయే, పైగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది కదా.
0: కాదు మామయ్య, ఈ సిచ్యువేషన్కు సింక్ అవుతుందని.
1: అల్లుడు, విషయానికిరా.
0: మీ అమ్మాయి

0: ఆ రోజు తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని గుమ్మం వైపు వస్తున్న నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వింది. అంతే మామయ్య, నన్ను నేను మర్చిపోయాను, నన్ను నేను మర్చిపోయాను, నన్ను నేను నన్ను నేను
1: నన్ను నేను నన్ను నేను అంటూ ఉంటావా? విషయానికి వచ్చేదేమైనా ఉందాలుడు.
0: వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నీ కూతురు డైనింగ్ టేబుల్ మీద వంటతో సిద్ధంగా ఉంది. నేను స్నానం చేసి వచ్చాను. మీ అమ్మాయి అదే నవ్వు కంటిన్యూ చేస్తూ వండిన పదార్థాలన్నీ నాకు ఒక్కొక్కటిగా నోటికి అందిస్తుంటే నేను తింటూ ఉన్నాను, తింటూ ఉన్నాను. అంతే అంతే.
1: అల్లుడు అల్లుడు, బ్రతికే ఉన్నావా నాయనా?
0: మామయ్య మామయ్య, అంతే మామయ్య. ఒక్క నెల ఎన్నిసార్లు వెళ్తారో నేను అన్నిసార్లు వెళ్ళాను మామయ్య. నా పై ప్రాణాలు కింది నుంచి పోయాయి మామయ్య.
2: వంట పూర్తయిందా?
0: వామ్మో, వచ్చేస్తున్నారు మామయ్య. పద పద పద, ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేద్దాం.
2: అమ్మా, పండగ వస్తుంది కదే, షాపింగ్కి వెళదామా?
3: సరేమ్మా, ఈరోజు కుదరదులే, కానీ రేపు ఖచ్చితంగా వెళ్దాం. ఒక్క మాట మీ నాన్న కూడా అడుగుదాం. ఏవండి, రేపు కొత్త బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళాలి, రెడీగా ఉండండి.
0: జాను జాను, కొత్త బట్టలు కొనుక్కోవాలని అడుగుతున్నావు, ఈసారి చీర కొంటావా లేక చుడిదార్ కొంటావా?
2: నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది సౌకర్యంగా ఉంటే అదే కొనుక్కుంటానులేండి.
0: అబ్బా మామయ్య, లేదు లేదు, ఇక నా వల్ల కాదు మామయ్య. నేను ఈ టార్చర్ తట్టుకోలేను. ఈరోజే కాదు, ఇప్పుడే కాదు కాదు, ఈ క్షణమే నీ కూతురికి విడాకులు ఇచ్చేసి నేను మా ఇంటికి మామిడాకులు కట్టేస్తాను.
1: అల్లుడు అల్లుడు, అంత పని చేయబాకలుడు.
0: ఎందుకు? నీ కూతురి జీవితం నాశనం అయిపోతుందని భయమా లేక బాధ?
1: అల్లుడు, భయము కాదు బాధ కాదు. ఈ భయము బాధ అంతా నీ గురించి అల్లుడు. నా మాట వినల్లుడు, అవ్వని పని గురించి ఆవేశపడి ఎందుకు బీబీ పెంచుకుంటారు? నా మంచి అల్లుడు కదూ, నేను చెప్పిన మాట వింటాట. నా మంచి అల్లుడు, నా బుజ్జి అల్లుడు, అచికొచ్చి అమకొచ్చి అల్లుడు.
0: మామయ్య, ఇలా నువ్వు భయపడబట్టే విషయం ఇంతవరకు వచ్చింది, కానీ నేను మాత్రము ఆ పొరపాటు చేయదలుచుకోలేదు.
1: అల్లుడు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అల్లుడు.
0: చీచి
1: అల్లుడు, నువ్వు నిద్రపోతున్న సింహాన్ని హాయ్ అని పలకరించి నిద్రలేపుతున్నావు అల్లుడు.
0: అబ్బా, మనకు అంత ఉందా? అంతేలే మామయ్య, నీ అల్లుడిని కాబట్టి నువ్వు నా మీద అంత గట్టిగా అరుస్తున్నావు. అదే నీ కొడుకును అయితే?
1: అది కాదల్లుడు, నువ్వు నేను చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా వినకుండా మాట్లాడుతూ ఉంటే నాకు కాస్త కోపం రాదాలుడు.
0: ఏంటి ఆ విషయం చెప్పండి మామయ్య.
1: నువ్వు అమ్మాయికి విడాకులు ఇస్తానన్న విషయం అల్లుడు.
0: మామయ్య, ఆ విషయం గురించి అయితే నువ్వు నా దగ్గర ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు.
1: అదిగో మళ్ళీ అదే మాట, నన్ను పూర్తిగా చెప్పనివ్వలుడు, తర్వాత నీ ఇష్టం.
0: సరే సరే చెప్పండి మామయ్య.
1: నేను నీలాగే ఒకరోజు మీ అత్తయ్యకు విడాకులు ఇద్దామని అనుకున్నాను అల్లుడు. ఆ విషయం ఎలా తెలిసిందో ఏమో. ఆ రోజు
0: జరిగింది చెప్పిచావు నీ యాంకమ్మ.
1: చెప్తా చెప్తా అల్లుడు. ఆ రోజు నన్ను గదిలోకి ప్రేమగా పిలిచింది, టూత్పేస్ట్ అడ్వర్టైజర్ లాగా ఒక్క నవ్వు నవ్వింది. అంతే, నా గుండె 105 మీద కొట్టుకోవడం మొదలైంది. నా దగ్గరికి వస్తూ ఉంటే నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అనుకున్నాను అల్లుడు. ఒక్కసారి 30 ఏళ్ల వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకున్నాను. అంతే అల్లుడు అంతే. ఓ మంచి దుడ్డుకర తీసుకుని లెక్కలు చేయని పిల్లాన్ని కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొట్టింది అల్లుడు చూడు.
0: కొడితే మీరు ఊరుకున్నారా? తిరిగి మళ్ళీ కొట్టొద్దు?
1: కొట్టడం కాదల్లుడు, నా కళ్ళలో కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడానికే నా చెయ్యి పైకి లేచేసరికి 2 సంవత్సరాలు పట్టింది. అంతే, మీ అత్త చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఏదో ఈ జీవితాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను అల్లుడు.
0: చీచీచీచీ, మీ వంశమే ఇంత, కానీ నేను మాత్రము మీ అంత పిరికివాణి కాదు.
1: అది కాదల్లుడు, నేను చెప్పేది వినల్లుడు. నేను ఏమి చెప్పినా నీ మంచి కోసమే అల్లుడు, నా మాట వినల్లుడు.
0: లేదు, నేను వినను, విననుగాక వినను, వినను అంతే.
1: నీ కర్మ, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం.
0: జానకి.

0: జానకి.
1: ఏమిటి, నోరు లేస్తుంది?
0: నోరే కాదు, నేను చెప్పింది వినకపోతే చెయ్యి కూడా లేస్తుంది.
1: అయ్యో అయ్యో అమ్మ, నాన్న, నాకు భయం వేస్తుంది. వద్దండి వద్దండి, నన్ను కొట్టొద్దు, నాకు చాలా భయం వేస్తుంది.
0: నోరు మూసుకొని నా కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని అడుగు, అడుగు.
1: అయితే నేను మీ కాళ్ళ మీద పడాలంటారు?
0: అంతే,
1: ఖచ్చితంగా మీ కాళ్ళ మీద పడాలంటారు. అయినా నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి, ఆ తర్వాత మీ నిర్ణయం చెప్పండి.
0: ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
1: అంతేనా?
0: అంతే, ఇక నీ అంతే.
1: సరే అయితే ఒక్కసారి గదిలోకి రండి.
0: అయ్యో అయ్యో అబ్బా, ఎన్నాళ్ళకు నన్ను ప్రేమగా పిలుస్తుంది.
2: వద్దు అల్లుడు, వద్దు, వద్దే వద్దలుడు, నా మాట వినలుడు.
0: ఉండు మామయ్య, నేను గదిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నీకు పూసగుచ్చినట్లు చెప్తాను. వస్తా మామయ్య, మీ అమ్మాయి పిలుస్తుంది.
2: అల్లుడు ఒక్క నిమిషం, నిన్ను ఒక్కసారి నా తనివి తీరా చూసుకొని అల్లుడు.
0: అబ్బా మామయ్య, నేను మళ్ళీ వస్తానుగా.
2: పాపం అల్లుడు, మళ్ళీ తిరిగి వస్తాడో లేదో, ఎంతో హుషారుగా లోపలికి వెళ్తున్నాడు.
1: ఏమండి, తలుపు దగ్గరగా వేయండి.
0: వేశా.
1: గడియ కూడా వేయండి.
0: ఓ, అది ఒకటి ఉంది కదా, వేస్తాను.
1: ఒకసారి ఇలా నా దగ్గరగా రండి.
0: వచ్చాను.
1: ఒకసారి కళ్ళు మూసుకోండి.
0: ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే.
1: ఏంటండి అంటున్నారు?
0: ఏం లేదు, ఏం లేదు.
1: మీరు కళ్ళు మూసుకోండి, నన్ను మీ కాళ్ళ మీద పడమన్నారుగా, ఎంత ధైర్యం మీకు.
0: అబ్బా అమ్మో అమ్మో, మామయ్య మామయ్య, నన్ను కాపాడు, నన్ను కాపాడు మామయ్య, మామయ్య.
2: అబ్బా పాపం అల్లుడి పరిస్థితి ఎలా ఉందో, ఎలా ఉన్నాడో ఏమిటో.
1: అమ్మా అమ్మా, చూడే మీ అల్లుడు గారు ఎలా కొట్టారో చూడవే.
3: మీ మొహం మండ, ఏమవుతుందో ఏమో అనే ఆలోచన కూడా లేకుండా ఎంతెంత దెబ్బలు కొట్టాడో.
2: అల్లుడు, నేను చెప్తే విన్నావు కాదల్లుడు.
0: మామయ్య, అబ్బా మామయ్య, కాస్త చెయ్యి. అబ్బబ్బా
2: అల్లుడు, నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు అల్లుడు, ముందే తెలుసు. నీకు ముందుగా వార్నింగ్ ఇచ్చాను కూడా, నువ్వు వింటే కదల్లుడు.
0: వినను మామయ్య, నన్ను శనిగాడు రా రా అని పిలుస్తుంటే నాకు ఏమీ వినపడవు మామయ్య.
2: నేను అప్పుడే చెప్పాను అల్లుడు, నువ్వు సరిగా నన్ను అర్థం చేసుకోలేదు.
0: ఏం విషయం మామయ్య అది?
2: మా దశ నెంబరీ బేటీ సౌ నెంబరీ అని అమ్మాయ మజాక మరి, అంటే నువ్వు విన్నావా?
0: అంటే ఈ మాటకు అర్థం ఇదా?

తర్వాత ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ చిత్ర పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

సినిమా పాట విన్నారు కదా. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

0: ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
1: కళ్యాణ్ బెనర్జీ నే హమారి మహిళా సాంసదో కే సాత్ అసంసదీయ భాషా ఏవం అసంసదీయ టిప్పణియాం కీ హై జిస్కి లిఖిత శికాయత్ మాననీయ అధ్యక్ష జీ కో ప్రాప్త హువా హై యే సదన్ కీ గరిమా కే విరుద్ధ హై.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది.

0: గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నాపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్ విద్యార్థి నిరసనల సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియచేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
1: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడో వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేట్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
2: అత్యంత దుర్భాగ్యపూర్ణ హే కి హమారే దేశ్ కి ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక్ స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక్ ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హే. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కల్యాణ్ కే ప్రతి పూరీ తరహ్ సే ప్రతిబద్ధ హే. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా ఉస్కా సమాధాన్ కర్నా యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈరోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసనల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.

0: ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14లో పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరిత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికితీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా చాంగ్జౌలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్బి ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు మహిళల సింగిల్స్ 2వ రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026, తర్వాత ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారితో పరిచయం విందాం. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసానవాణి కార్యక్రమంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026, అలాగే ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ గురించి మరి రైతు సోదరులకు మరిన్ని విషయాలు తెలియజేయడానికి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముఖ్యంగా మరి రైతులు ఈ ఖరీఫ్ అయినా రబీ అయినా మరి పంటల బీమా మీద చాలా వరకు ఆధారపడి ఉంటారు. ఈ రెండు అంశాలలో ముఖ్యంగా ముందుగా పంటల బీమా పథకం ఖరీఫ్ 2026, దీని మీద ముందుగా రైతు సోదరులకు కొన్ని విషయాలు అందిద్దాం సార్ మీ ద్వారా. పంటల బీమా గురించిన వివరాలు ముందుగా తెలియజేయండి సార్.
3: తప్పకుండా అండి. మనకు పంటల బీమా అనేది గత 2016 నుంచి కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం PMFBY అంటామండి. ఈ పథకం ద్వారా రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ని మన ప్రాంతంలో అలాగే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా తీసుకు

ట్లయితే ఈ పంటల బీమా పథకం అనేది రెండు రకాలుగా తీసుకుంటారండి. ఒకటి ఏంటంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము, అలాగే దిగుబడి ఆధారంగా, అంటే మనకు ఒక ఎకరాలో పంట వేసిన తర్వాత వచ్చే దిగుబడిని ఆధారంగా దిగుబడి లెక్కించి దాని ద్వారా మనకు నిర్ణయించేటువంటి ఈ బీమా పథకం అండి. సో రెండు పద్ధతుల ద్వారా, ఒకటి ఏంటంటే వాతావరణ ఆధార బీమా పథకం అంటాం. ఈ సంవత్సరం మనకు ఖరీఫ్ సీజన్లో మన ప్రాంతంలో ప్రతి పంటని, అంటే కాటన్ని మనకు ఈ వాతావరణ ఆధారిత బీమా పథకం కింద మనము తీసుకోవడం జరిగింది. దీనికి ఈ జూలై 15వ తారీఖు వరకు

పంట సాగు చేయలేదు. కాబట్టి మన జిల్లా అధికారులు మన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన వెంటనే ఈ గడువును జూలై 31 వరకు పెంచారు. కాబట్టి రైతు సోదరులకి మన వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి పంట సాగు చేసే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే మీ దగ్గరలోని మన మీ సేవా సెంటర్లో ఈ PMFBY ద్వారా మనకు ప్రతి పంటకి ఎకరాకి 2100 రూపాయలు, అంటే 2100 మనకు ఎకరాకు కట్టి బీమా చేయించుకున్నట్లయితే మనకు 42000 వరకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే 42000 ఖచ్చితంగా వస్తాయని కాదండి, మనకు వచ్చే రేంజ్ని బట్టి, అంటే 42000 రావచ్చు, 40000 రావచ్చు, 20000 రావచ్చు, దానికి రేంజ్ ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఈ వాతావరణ ఆధారిత బీమా పథకంలో మనకు ఎంతవరకు వర్షం పడుతుంది, అంటే మనకు నార్మల్గా సాధారణ వర్షపాతం ఎంత పడాలి, ఎంత పడింది, అట్లాగే ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ అంటాం, అంటే మనకు 21 రోజులు వర్షం కింద పడకుండా ఉన్నట్లయితే దాన్ని ఒక డ్రై స్పెల్ అంటాం. సో ఆ విధంగా మనకు ఈ పంట కాలంలో, అంటే మనకు పత్తిని తీసుకున్నట్లయితే మన ప్రాంతంలో దగ్గర 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది. సో ఈ 5 నెలల్లో మనకు ఇట్లా 21 రోజులు ఎంత వర్షపాతం పడలేదు అది లెక్కలు కడతారండి. అట్లాగే గాలిలో తేమ ఎంత శాతం ఉంది, తర్వాత గాలి వేగం, అంటే దాన్ని వీచే దిశను బట్టి కూడా మనకు గాలిలో వేగం ఎంత ఉంది. సో ఈ పారామీటర్స్ తీసుకొని మనకు ఎంత ఉండాలి, ఎంత ఉంది లెక్కలేసిన తర్వాత మనకి ఆ సంవత్సరం మనకు పడాల్సిన వర్షం కంటే తక్కువ పడినా, లేదు పడాల్సిన వర్షం కంటే ఎక్కువగా, మనం గత సంవత్సరం చూసాం ముంతా సైక్లోన్ అని చెప్పేసి మనకు 2-3 రోజుల్లోనే దగ్గర 200 mm దాకా పడింది మన ప్రాంతంలో. సో అట్లా ఎక్కువ వర్షపాతం పడినా తక్కువ వర్షపాతం పడినా, అంటే అనావృష్టి అంటాం, సో అనావృష్టి ఉన్నా కూడా మనకి ఈ పంటల బీమా పథకం అనేది వర్తిస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం మనకు కొత్తగా రైతుల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే, పంట వేయకపోయినా కూడా సపోజ్ వర్షాలు పడలేదు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గత డిసెంబర్ జనవరి నుంచే మనకు భారత వాతావరణ సంస్థ వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు, ఈ సంవత్సరం మనకు సూపర్ ఎల్నినో వస్తుంది. సో ఈ ఎల్నినో వచ్చినప్పుడు గత 150 సంవత్సరాల్లో వచ్చినంత తీవ్రంగా ఈ సంవత్సరం రాబోతూ ఉంది, అతి తక్కువ వర్షపాతం పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ ప్రతి పంటను వేస్తాము అంటేనే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. సో దానికి కానీ ఏంటంటే, మీరు మన ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు, అంటే రైతు ధృవీకరించుకొని సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం. సో పలానా ఖాతా నెంబరు, పలానా గ్రామము, పలానా సర్వే నెంబర్లో ఈ సంవత్సరం నేను ఇన్ని ఎకరాల్లో పత్తి పంట వేయబోతున్నాను, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను పంట నమోదు చేయించుకుంటాను అని చెప్పేసి వాళ్ళే సొంత ధృవీకరణ ఇచ్చి ఆ ధృవీకరణ పత్రాన్ని మీ సేవా సెంటర్స్లో అప్పగించినట్లయితే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు. సో ఇప్పుడు బీమా మొత్తం కట్టి, ప్రీమియం కట్టి రేపు పంట వేసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఈ పంట నమోదులో ట్యాలీ అవ్వాలి. సో మేము బీమా కట్టాము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే కాదండి. సో ఏ పంటకైనా సరే, మనం రైతు సోదరులు వేయబోయే ఏ పంటకైనా కూడా ముందుగా నమోదు చేయించుకొని డబ్బులు కట్టి తర్వాత ఈ పంటలో నమోదు చేయించుకోవాలి. తర్వాత పంట కాలం పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఈ పంట నమోదు కంప్లీట్ అవుతుంది. సో నమోదు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒకవేళ మనకు మన గైడ్లైన్స్ ప్రకారం ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతి ఉన్నట్లయితే ఈ పంటలో నమోదైన వివరాలని, బీమా కట్టిన వివరాలని రెండు సరిపోల్చుకొని వాళ్ళకు వచ్చే బీమాని వాళ్ళ అకౌంట్కి జమ చేస్తారు. కాబట్టి రైతు సోదరులకు మరీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు పంట నమోదు చేయించుకోవాలి, ఏ పంటకైతే మనము ఇన్సూరెన్స్ కడుతున్నామో ఆ పంటను మాత్రమే నమోదు చేయించుకోవాలి, అంటే ఫీల్డ్లో కూడా అదే ఉండాలి. సో ఇది వాతావరణ ఆధారిత బీమా అండి. సో దీనికి మనకు రేపు 31 వరకు టైం ఉంది. తర్వాత ఇందాక ఇంకో పద్ధతి కూడా చెప్పుకున్నాం, అదేంటంటే దిగుబడి ఆధారంగా పంట బీమా లెక్కించే విధానం. సో ఇందులో ఏంటంటే, మనకి మన ప్రాంతంలో వరి, తర్వాత కందులు, తర్వాత మినుములు, నూగులు, సజ్జలు, ఈ పంటలు మనకు ఈ స్కీమ్ కింద వస్తాయి. సో ఇవి కూడా అంతే, ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, వరికైతే 860 రూపాయలు కట్టాలి, కందికైతే 430 రూపాయలు కట్టాలి, నూగులకైతే 150 రూపాయలు కట్టాలి. సో ఈ విధంగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క ఎకరాకి బీమా ప్రీమియం అనేది మనకు చెల్లించడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 2% మాత్రమే, అంటే రైతు కట్టేది 2% మాత్రమే కట్టాల్సి ఉంటుంది, మిగతా 8% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. సో ఈ 2% కూడా మనము ఇందాక పత్తికైతే ఎలా చెప్పామో అట్లాగే సొంత ధృవీకరణ పత్రం తీసుకొని మనం రైతులకు మీ సేవ సెంటర్లో అప్లోడ్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి తర్వాత సీజన్లో ఈ పంట నష్టం జరిగినట్లయితే, అంటే అననుకూల వాతావరణం మనకు ఏర్పడుతుందని చెప్తున్నాం కాబట్టి ఈ పంట దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా అందరూ కూడా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో బీమా చేయించుకోవాలి. సో దీనిలో దిగుబడి ఆధారంగా ఎట్లా చేస్తారని చాలామందికి డౌట్ ఉంది. సో మనకు చెప్పిన దాని ప్రకారం, మన పై అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, గత 7 సీజన్లలో, అంటే ఇప్పుడు

0: 2026 ఖరీఫ్లో ఉన్నా. సో గత 7 సీజన్లు అంటే మనకు దగ్గర దగ్గర 2019 నుంచి 2025 సంవత్సరం వరకు మనకి 7 సంవత్సరాలు అవుతాయి. సో ఈ 7 సంవత్సరాల్లో మన డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకు ఈ పంట కోత ప్రయోగాలను చేస్తాం. సో ఈ పంట కోత ప్రయోగాల్లో ఎంత దిగుబడి వచ్చింది, ఆ దిగుబడిలో అతి తక్కువ దిగుబడి వచ్చిన సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసేస్తారు. సో మనకు ఇంకా 5 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలకు వచ్చిన దిగుబడి దాన్ని యావరేజ్ తీస్తాం, అంటే సరాసరి లెక్క కడతారు. ఆ సరాసరి ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి ఎంత, అంటే 2026 ఖరీఫ్ సీజన్లో మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఇది కూడా మన పంట కోత ప్రయోగాల ద్వారా లెక్కిస్తారు. సో మనకు మండలాలను తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని మండలం యూనిట్ ఉంటాయి, కొన్ని జిల్లా యూనిట్ ఉంటాయి, కొన్ని గ్రామం యూనిట్ ఉంటాయి. సో ఎవరైతే గ్రామం యూనిట్గా తీసుకుంటారు, కంది జిల్లా యూనిట్ తీసుకుంటారు, కొన్ని మినిమం యూనిట్ అయితే మండలం యూనిట్గా ఉంటాయి. సో మనకు గ్రామం యూనిట్ అయితే 100 హెక్టార్లు ఉండాలి, అంటే 100 అంటే 250 ఎకరాలు ఉండాలి. మండలం యూనిట్ అయితే 1000 హెక్టార్లు ఉండాలి. అదే జిల్లా యూనిట్కి అయితే మనకు దగ్గర దగ్గర 10,000 హెక్టార్ల విస్తీర్ణం ఉండాలి. సో మండలంలో కనుక మనకు 1000 హెక్టార్లు కింద లేకపోయినట్లయితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలను కలుపుతారు. ఇప్పుడు మనకు పెద్దారుడి మండలం ఉంది, పక్కన దొనకొండ, లేదంటే పక్కన మనకు దోర్నాల, ఇటు పక్కన వచ్చేసి మార్కాపురం, ఈ మండలాలు పక్కన తర్లుబాడు, కంబం, ఈ మండలాల్లో కలిపి 1000 హెక్టార్ల కింద ఉన్నట్లయితే దాన్ని మండలం యూనిట్గా తీసుకుంటారు. సో ఇట్లా ఈ మండలం యూనిట్లలో మనకు ఈ పంట కోత ప్రయోగాలు చేస్తారు. సో ఈ పంట కోత ప్రయోగాలు చేసి దాన్ని మనకు ఎంత వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది అని లెక్క కడతారు. ఈ మొత్తం ఒక్కొక్క యూనిట్కి దగ్గర దగ్గర 8 నుంచి 10 పంట కోత ప్రయోగాలు చేస్తారు. ఈ 10 పంట కోత ప్రయోగాల్లో మనకు వాస్తవంగా ఎంత దిగుబడి వచ్చింది, అట్లాగే గత 5 సంవత్సరాల్లో మనకు ఎంత సరాసరి దిగుబడి వచ్చింది దాన్ని లెక్కేసుకొని ఇప్పుడు వచ్చిన దిగుబడికి గతంలో వచ్చిన దిగుబడికి తేడా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. చాలామంది రైతులు అంటూ ఉంటారు, సార్ మేము అమౌంట్ కట్టాము, డబ్బులు కట్టాము, బీమా కట్టాము, మాకు రాలేదని చెప్పేసి. సో మనకు ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి గతంలో వచ్చిన దిగుబడి కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మనకు ఇన్సూరెన్స్ రాదు.
1: వాళ్ళు తీసుకున్నటువంటి ఆ లెక్కల ప్రకారం చూస్తారు. అదే సార్, కొంతమంది రైతులు అంటారు అన్నమాట, మేము ఇన్సూరెన్స్ కట్టాము, మాకు డబ్బులు రాలేదు, కారణాలు ఏంటి అని వచ్చి వ్యవసాయ అధికారులను అడగడం జరుగుతూ ఉంది.
0: అవునండి,
1: ఇది పూర్తి వివరం అదనమాట.
0: అదండి.
1: ఓకే సార్, మరి పంటల బీమా పథకము ఖరీఫ్ 2026కు సంబంధించిన విషయాలలో మరి కట్టాల్సినటువంటి ప్రీమియం ఎంత, దేనికి ఎంత కట్టాలి, మరి మన గ్రామం వైజ్ గా, తర్వాత మండలం వైజ్ గా, జిల్లా వైజ్ గా తీసుకునేటువంటి వివరాలు కూడా చెప్పారు. ఇప్పుడు పూర్తిగా అంటే ఇప్పుడు పంటల బీమా, అదే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పంటల బీమా కట్టినము అంటే లబ్ధిదారులు అంటారు, గతంలో మేము కట్టాము మాకు రాలేదు, అంటే ఇది వివరం,
0: బ్యాక్గ్రౌండ్ ఇదండి.
1: ఓకే సార్,
0: అంటే దాంట్లో మనకు లెక్కలు వేసినప్పుడు మనకు గతంలో వచ్చిన దిగుబడికి ఈ సంవత్సరం వచ్చిన దిగుబడికి
1: యావరేజ్
0: తీసుకున్నప్పుడు మనకు ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ ఉందనుకోండి ఇన్సూరెన్స్
1: రాదు.
0: అదే ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి తక్కువ ఉందనుకోండి, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ దానికి ఇన్సూరెన్స్
1: కట్టిస్తారు. ముఖ్యంగా
0: అట్లాగే ఈ సంవత్సరం మేము చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా వాళ్ళు వేసిన పంటల్ని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకు అధికారికంగానే భారత వాతావరణ సంస్థ వాళ్ళు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయి. గత నెల తీసుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర 41% తక్కువ వర్షపాతం నమోదైంది జూన్ 2026లో. ఈ నెలలో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 20వ తారీఖు వచ్చాం, ఇప్పటికి కూడా మనకు వర్షం అనేది గట్టి వర్షపాతం అనేది 11 అనేది ఎక్కడ పడలేదు. సో కొద్దిగా అక్కడక్కడ ఎక్కడైతే మనకు బోర్లలో నీళ్ళు వస్తున్నాయో వాటిల్లో మాత్రమే, అక్కడ మాత్రమే బోర్ల కింద మాత్రమే సాగు చేశారు. సో వాళ్ళు కూడా నమోదు ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా పంట వేస్తాము అనే నమ్మకం ఉండి వాళ్ళు ఖచ్చితంగా వేస్తాము అంటేనే ఇన్సూరెన్స్ నమోదు చేయించుకోవాలి.
1: ఓకే సార్, ఏ పంటకైతే మనం ఇన్సూరెన్స్ కడతామో అదే పంట పొలంలో ఉండాలి,
0: ఈ పంటలో
1: పంటలో నమోదాలి ఖచ్చితంగా. ఈ విషయాలు రైతు సోదరులు
0: 100% ఈ పంటలో నమోదైతేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంతేగాని మనము డబ్బులు కట్టాము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే రాదండి.
1: సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాము మరి మేము ఇన్సూరెన్స్ కట్టాము అని ల్యాండ్ మీదకి వెళ్ళేసరికి మనకు ఆ పంట లేకపోతే ఈ క్రాప్ లో చెయ్యరు, ఇన్సూరెన్స్
0: రాదు. తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే పంట నమోదులో కూడా ప్రతి రైతుని వాళ్ళ యొక్క పొలం దగ్గర నిలబెట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏ పంట ఉందో ఆ పంటను మాత్రమే నమోదు చేస్తారు. సో ఇప్పుడు కందేసి పత్తి చేయాలన్నా, పత్తి పంట వేసి కంది నమోదు చేయాలన్నా కుదరదు. తర్వాత ఈ వివరాలన్నీ కూడా శాటిలైట్ ద్వారా కూడా ఏ మండలంలో ఏ రెవెన్యూ గ్రామంలో ఎంత పంట సాగు అవుతుందో అది కూడా క్రాస్ చెక్ చేస్తారు, రికార్డ్ చేస్తూ ఉన్నారు.
1: కాబట్టి అవకతవకలకు తావు లేదు,
0: ఎటువంటి తావు లేదండి.
1: ఓకే సార్, బాగుంది. మరి పంటల బీమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సార్, చాలా వివరంగా చెప్పారు. అయితే ఇందులోనే మరి రైతులతో పాటుగా కౌలు రైతులు కూడా ఉన్నారు.
0: అవునండి.
1: ఈ కౌలు రైతులకు మరి వాళ్ళు ప్రీమియం కట్టుకోవచ్చా, మరి వాళ్ళ గడువే

0: ఏంటి, మరి ఎన్ని ఎకరాల వరకు వాళ్ళకు పరిమితి ఉంది అనే విషయాలు తెలియజేయండి సార్.
1: మంచి ప్రశ్న అండి. చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉంటారు మేము ఎన్ని ఎకరాలు కట్టుకోవచ్చు, ఏంటి ఏ పంట అని చెప్పేసి. ఒకటి ఏంటంటే, మనం సాగు చేసే పంటకు మాత్రమే పంటల బీమా చేయించుకోవాలి, తర్వాత పంట వేసింది ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, దీనికి లిమిట్ అనేది ఏం లేదండి. రైతు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 10 ఎకరాలు ఉంటుంది, 15 ఎకరాలు ఉంటుంది. దీంట్లో చిన్న సన్నకారు రైతులు పెద్ద రైతులు అనే భేదాభిప్రాయం ఏమీ లేదు. రైతు తాను సాగు చేసిన పంట విస్తీర్ణం మొత్తాన్ని కూడా చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పంట నమోదు మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి, చేసి ఉండాలి. అలాగే మీరు అన్నట్టు కౌలు రైతులు కూడా చేసుకోవచ్చు అండి. కౌలు రైతులకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిసిఆర్సీ కార్డుని ఇస్తున్నాం, అంటే కౌలుదారు గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నాం. సో ముందుగా గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించి కౌలు కార్డు తీసుకోవచ్చు. లేదు కొంచెం అది ఇబ్బంది అనుకుంటే, టైం గడువు దగ్గరికి వస్తుంది కాబట్టి ముందుగా ఇన్సూరెన్స్ కట్టుకొని తర్వాత అయినా సిసిఆర్స్ కార్డు తీసుకోవచ్చు అండి. సిసిఆర్స్ కార్డు తీసుకొని దాన్ని మాత్రమే పంట నమోదుకు ఉపయోగించుకోవాలి. ఈ వాళ్ళ కౌలుదారు పేరు మీద మాత్రమే పంట నమోదు చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు సిసిఆర్సీ లేకుండా కౌలుదారుని పెట్టి డబ్బులు కడతారు, తర్వాత పంట నమోదులో రైతు పేరు ఓనర్ ఉంటాడు. సో అటువంటిప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు పంట నమోదుకు వెళ్ళినప్పుడు మన రైతు సేవా కేంద్ర సిబ్బంది వాళ్ళని అప్రోచ్ అయ్యి పంట నమోదు చేసేటప్పుడు, ఇదిగో నేను ఈ సర్వే నెంబర్లో మేము ఫలానా ఎక్స్ ఆయన దగ్గర తీసుకున్నాము, మేము కౌలుకు చేస్తూ ఉన్నాము, కాబట్టి మా పేరు మీదనే పంట నమోదు చేయండి,
0: కార్డు మాకుంది
1: అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పి వివరాలు చెప్పి నమోదు చేయించుకోవాలి. అట్లా నమోదు చేయించుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు కట్టిన బీమా మొత్తానికి న్యాయం జరుగుతుంది,
0: వాళ్ళకు వాళ్ళ పేరు మీద
1: వస్తుంది.
0: ఓకే సార్, బాగుంది సార్. ముఖ్యంగా సార్ ఇప్పుడు మనం అనుకున్నాం సార్, ఇప్పుడు కొన్ని పంటల గురించి చెప్పుకున్నాం, మరి ఇందులోనే మరి మిరప పంట ఉంది.
1: అవునండి,
0: ప్రత్యేకంగా మన ప్రాంతంలో కొంచెం మిరప సాగు చేయటము రైతులు చూస్తుంటాం మనం. అవును, మరి మిరప పంటకి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా, దాని విధి విధానాలు ఏంటి?
1: తప్పకుండా అండి, మనకు మిరప పంటకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఎండు మిరప అంటాము, ఎండు మిరప కింద మనము ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో దగ్గర దగ్గర మనకు 4,300 రూపాయలు ఒక ఎకరాకి బీమా ప్రీమియంగా నిర్ణయించడం జరిగింది. ఈ 4,300 రూపాయలు కడితే దగ్గరగా 90,000 రూపాయలు మనకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఇది దిగుబడి ఆధారంగా మాత్రమే లెక్కిస్తారు. ఇందాక మీరు మనం చెప్పుకున్నట్టు వాతావరణ ఆధార బీమా, దిగుబడి ఆధార బీమా చేస్తాము. సో దిగుబడి ఆధారంగా తీసుకున్నప్పుడు గత 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు తక్కువ తీసేసి 5 సంవత్సరాలు తీస్తారు. జనరల్గా మన ప్రాంతంలో మిరప అనేది బోర్వెల్స్ కిందనే వేస్తాం, అంటే ఎస్యూడ్ ఇరిగేషన్ అంటాం. అంటే ఖచ్చితంగా మన నీటిపారుదల వసతి ఉంటేనే మనం సాగు చేస్తూ ఉంటాం. సో నీటిపారుదల కింద ఆల్మోస్ట్ మనకు ఎవరేం తీసుకున్నా కూడా ఒక 15 నుంచి 20 క్వింటాలు ప్రతి సంవత్సరం రైతులు వస్తూ ఉన్నాయి. కొంతమంది బాగా చేసే రైతులు 20 నుంచి 30 క్వింటాలు కూడా తీస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే, నీటి వసతి కింద చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు దిగుబడి వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా మనకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉండదు. అంటే మనకి ఎక్కువ ఏంటంటే రెయిన్ఫెడ్ కింద, అంటే వర్షాధార ప్రాంతం పంటల కింద మనము సాగులో ఉన్నట్లయితే దానికి వచ్చేదానికి అవకాశం ఉంది. నీటి వసతి కింద ఉంది కాబట్టి దీనికి 50-50 ఛాన్సెస్ అన్నమాట. అంటే దిగుబడి ఆధారంగా కాబట్టి దిగుబడి మనకు నమ్మకంగా వస్తుంది కాబట్టి. అట్లాగే ఈ ఇన్సూరెన్స్లో ఈ పురుగులు తెగుళ్ళ తాకిడి వల్ల కూడా ఎక్కువగా నష్టపోతే అందులో కూడా మనకు దీనిలో కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఒక్కోసారి అంటాం, ఇప్పుడు ఒక ఏరియాలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు కానీ, లేదంటే మన ఎక్కువ తెగుళ్ళు వచ్చి కానీ, వైరస్ తెగుళ్ళు వచ్చి కానీ దిగుబడి తగ్గితే, అట్లా తెగుళ్ళు పురుగుల వల్ల మనకు దిగుబడి తగ్గినట్లయితే దానివల్ల కూడా మనకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది.
0: కానీ బోరు వాటర్తో ఉంటే ఒక విధంగా ఉంటుంది.
1: అవును,
0: మరి వర్షాధారం కింద అయితే ఒక విధంగా ఉంటుంది, అది రైతులు గమనించుకోవాలండి. ఓకే సార్, మరి మిరప పంట గురించి కూడా ఇన్సూరెన్స్ గురించి వివరాలు తెలియజేశారు, బాగుంది సార్. పంటల బీమా పథకం ఖరీఫ్ 2026 సంబంధించిన విషయాలు చెప్పాం. ఇందులోనే మనం ముందుగా అనుకున్నట్టు ఎరువుల పంపిణీలో కొత్తగా యాప్ వచ్చింది సార్, మరి మీ ద్వారా మేము కూడా తెలుసుకుంటున్నాము. మరి ఈ ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన ఈ యాప్ దానివల్ల రైతులకు కలిగేటువంటి లాభాలు, అంటే ప్రయోజనాలు తెలియజేయండి సార్.
1: తప్పకుండా అండి, మనకు ఈ ఎరువుల పంపిణీ అంతా కూడా, ఎరువుల ధరలు కానీ, ఎరువుల పంపిణీ కానీ, ఇదంతా కూడా మనకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటుందండి. ఈ ఫార్మర్ వెల్ఫేర్ సెక్షన్ అంటాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఈ ఎరువుల ధరల నిర్ణయం కూడా. ఇప్పుడు చాలామంది రైతులు కూడా రేట్లు పెరిగాయి సార్ అని, ప్రతి కట్ అవుట్ చేసి 2,000 పైన ఉంది, మినిమం 1,500 నుంచి 2,000-2,500 దాకా ఉంది అని రైతులు కూడా మాతో కూడా చెప్తా ఉన్నారు. సో ఇందులో ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ వాళ్ళు మన బడ్జెట్లో మీరు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 100-140,000 కోట్ల రూపాయలు ఒక్క ఎరువుల మీదనే రైతులకి బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. అంటే మా వాళ్ళకు డైరెక్ట్గా రాకపోయినా వాళ్ళ తరఫున గవర్నమెంట్ కంపెనీలు కడుతుంది దాదాపు 100-140,000 కోట్ల రూపాయలు

0: అట్లాగే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్లో మనము ఈ జనాభాకి ఆహారం సరఫరా చేయాలి కాబట్టి అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలని ప్రక్క దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన వాతావరణానికి అలవాటు చేసి వాటిని ద్వారా మనం దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ వాళ్ళే ముందుగా ఈ యూరియాని కానీ రసాయనిక ఎరువులను వాడమని చెప్పేసి బలవంతంగా రైతులకు కూడా చెప్పడం జరిగింది. అధిక దిగుబడి కోసం అప్పుడున్న జనాభాకి ఆహారాన్ని సరఫరా చేయాలని ఉద్దేశం కోసం. అంటే మనకన్నీ కూడా అప్పట్లో గతంలో మనకు దేశీ వెరైటీలు ఉండేవి, అంటే నాటు రకాలు ఉండేవి. నాటు రకాలు ఏంటంటే మనకు అంత ఎక్కువ దిగుబడి వచ్చేటి కాదు. సో రాను ఏంటంటే మనము పక్క దేశాల నుంచి ఈ కొత్త రకాలను తెచ్చుకోవడం, హైబ్రిడ్స్ని. సో ఇవన్నీ కూడా ఏంటంటే అధిక నీళ్లు ఉండాలి, అధిక రసాయనిక ఎరువులు వాడాలి. ఇట్లా గత 5-6 దశాబ్దాల నుంచి కూడా మనము కొత్త రకాలని అలవాటు చేస్తూ ఉన్నాం. సో అట్లాగే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ అధిక రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూమిలో ఉండేటువంటి మన పంటలకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా రాను తగ్గిపోతూ ఉన్నాయి. నిన్న మన వైరస్ శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు, ఒక ఆర్టికల్లో చూసాం, ఒక టీ స్పూన్లో దాదాపు 1 కోటి సూక్ష్మజీవులు ఉంటాయంట. ఒక టీ స్పూన్ మట్టిలో అంటే మన పొలంలో ఉన్నటువంటి మట్టి కనుక తీసుకున్నట్టయితే ఒక స్పూన్లో 1 కోటి సూక్ష్మజీవులు ఉంటే అది మంచి మట్టి. అంటే మన అన్ని పంటలకు కూడా అనువుగా ఉండేది, మంచి దిగుబడి ఇచ్చేది. కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే కనీసం 50% కూడా ఉండట్లేదని చెప్పు. అంటే ఎందుకు అంటే
1: సగం
0: తగ్గిపోయినాయి. అంటే మనం వేసేటువంటి రసాయనిక ఎరువులు, అట్లాగే మనం వేసేటువంటి ఈ గుళికలు ఎక్కువగా, మన వేరుపురుగు వాటికి వేసే గుళికల వల్ల కూడా భూమిలో ఉన్నటువంటి అన్ని చనిపోయినాయి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మనకు వానపాములు ఎక్కువ ఉండేటి,
1: ఎర్రలు
0: పొలాల్లో ఎర్రలు ఉండేటి. మన పశువుల ఎరువు దెబ్బ ఎరువు ఎక్కువ వేసేవాళ్ళం, ఎర్రలు ఎక్కువ ఉండేటి. ఇప్పుడు చూసినట్లయితే అసలు ఎక్కడ కూడా
1: కనిపించట్లే.
0: ఎక్కడో ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఎవరో పాత ఇంకా అట్లా చేసేవాళ్ళని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల్లో తప్ప జనరల్గా రైతుల పొలాల్లో వానపాములనే కనిపించట్లేదు.
1: అవును,
0: ఎక్కడైపోయినాయంటే అవన్నీ కూడా మనకు ఈ ఎరువుల వల్ల, ఈ రసాయనిక ఎరువుల వల్ల అవన్నీ కనుమరుగైపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఎరువులన్నీ కూడా మనము ఎక్కువగా వేసి ఈ పొలాన్ని, అంటే మనకు పంటనిచ్చే పొలాన్ని కూడా విషపూరితం చేసాం. సో గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం, డిపార్ట్మెంట్ ద్వారా చెప్తూనే ఉన్నాము, తర్వాత మన ఆకాశవాణి ద్వారా చెప్తా ఉన్నాము, దూరదర్శన్ పొలంబడి ద్వారా చెప్తున్నాము, పొలం పిలుస్తున్న ద్వారా చెప్తున్నాము. అయినా కూడా రైతులు దాన్ని ఇంకా మనకు ఎరువులు డోస్ తగ్గించడంలో ఎక్కువగా
1: శ్రద్ధ చూపట్ల
0: కరెక్ట్గా చెప్పారండి, శ్రద్ధ చూపించట్ల. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఒకటి ఏంటంటే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో రసాయనిక ఎరువులు తగ్గించాలి. అంటే మొట్టమొదటి ప్రధానత ఏంటంటే వాళ్ళతో రసాయనిక ఎరువులు తగ్గించాలి. రెండోది ఏంటంటే వాళ్ళ పెట్టుబడిని కూడా తగ్గించాలి. మూడోది ఏంటంటే అసలు భూమిలో ఎంత అవసరం మనం వేసే పంటకి, ఇప్పుడు మిరప కావచ్చు, పత్తి కావచ్చు, కంది కావచ్చు, వాటికి ఎంత మేర మనకు రసాయనిక ఎరువులు అవసరమో అంతే వేయాలి.
1: మోతాదు
0: మించి వేయకూడదు. అంటే శాస్త్రవేత్తల సిఫార్సు ఎంతవరకు ఉందో అంతే వేయాలి. ఆ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 28 జిల్లాలు ఉన్నాయి. సో 28 జిల్లాల్లో ఒక కాకినాడ, కృష్ణా జిల్లా, ఈ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ యాప్ ద్వారా ఇస్తూ ఉన్నారు అన్ని ఎరువులు కూడా. మిగతా 26 జిల్లాల్లో ఈ సంవత్సరం నుంచి మనకు యూరియా, డిఏపి ఈ రెండింటిని ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ ద్వారా రైతులకు సరఫరా చేస్తూ ఉన్నాం. సో దీంట్లో ముఖ్యంగా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే, గత 3 సంవత్సరాలుగా ఎవరైతే పంట నమోదు చేయించుకొని ఉంటారో వాళ్ళ పేర్లన్నీ కూడా రైతు సేవా కేంద్రంలో పనిచేసేటువంటి వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకుల దగ్గర వాళ్ళ లాగిన్లో ఉంటాయి. అంటే పంట నమోదు చేసి ఉంటే రికార్డు ఉంటుంది. అట్లాగే గత 3 సంవత్సరాలు వేసిన పంటలు అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. లేదు ఈ సంవత్సరం ఏదైనా పంట మార్చుతున్నారా, పంట మారిస్తే రైతు మన రైతు సేవా కేంద్రంలో వాళ్ళకి చెప్పి వాళ్ళ సర్వే నెంబర్ ఎదురుగా అంటే పంట మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే మన శాస్త్రవేత్తల సలహా ప్రకారం ఇప్పుడు పత్తి ఉంది, పత్తికి ఎన్ని బస్తాలు యూరియా వేయాలి, ఎన్ని బస్తాలు డిఏపీ వేయాలి అనేది ఆటోమేటిక్గా మనకి యాప్లో వస్తుంది. ఎకరాకి ఎంతో యాప్లో వస్తుంది. సో ఇది ఎట్లా వస్తుందంటే, గతంలో మనకు మన మట్టి నమూనా పరీక్షా ఫలితాలు చేసాం, మట్టి నమూనాలు తీసి ల్యాబుల పంపి తీసాం. సో దాంట్లో ఏం తెలుస్తుందంటే మన వాస్తవంగా మన పొలంలో ఎంత బలం ఉందో తెలుస్తుంది. అంటే రైతు భాషలో చెప్పాలంటే ఎంత యూరియా ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాష్ ఉందో వస్తుంది. సో మన పంటకు ఎంత కావాలి అదే శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది దాన్ని బట్టి మాత్రమే మనకు అక్కడ క్యాలిక్యులేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు పత్తి ఉంది, పత్తికి యాప్లో తీసినట్టు 2 బస్తాలు యూరియా మాత్రమే వస్తుంది, 1 బస్తా డిఏపీ వస్తుంది. కానీ జనరల్గా మన రైతులు ఎంత వేస్తారు, చాలా ఎక్కువ వేస్తారు,
1: డబుల్ త్రిబుల్ వేస్తారు
0: త్రిబుల్ వేస్తూ ఉన్నారు.

0: దానివల్ల ఏమవుతుంది, నేల కలుషితం అయిపోతూ ఉంది. సో దాన్ని తగ్గించాలి ఫస్ట్. అట్లాగే అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా యూరియా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూరియా బస్తా మనకు వచ్చేసి 266 రూపాయలు 50 పైసలు పడుతుంది ఒక బస్తా. సో ఉన్న మందులు అన్నిటికంటే కూడా యూరియా తక్కువ రేటు
1: తక్కువ
0: ఉంది,
1: రేట్లో
0: తక్కువ
1: ఉంది.
0: రేటు ఉంది. రైతులు కూడా ఏంటంటే సరే ఏదో తీసుకొచ్చి వేద్దాము, ఏదో వేసాం కదా అనే తృప్తి కొరకు, అంటే కొంత వాళ్ళ తృప్తి అనుకోవచ్చు, కొంత అవగాహన రాహిత్యం కూడా ఉంది. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా రైతులు అంత ఎడ్యుకేటెడ్ కాదు.
1: కాదు,
0: ఇప్పుడు మన మారుతావరం
1: నిరక్షరాస్యులే
0: ప్రాంతంలో
1: ఎక్కువ.
0: తీసుకున్నట్లయితే కొంచెం నిరక్షరాస్యులు ఎక్కువ. తర్వాత పక్క రైతు ఏం వేసాడో మన వాళ్ళు పోయి తీసుకొచ్చి
1: వేయాలి,
0: వేసేది
1: అంతకంటే డబల్ వేయాలి.
0: డబుల్ వేయాలి. లేదు ఇంకా కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే, మేము ఎక్కువ చూస్తూ ఉంటాం మిరపేసే రైతులు ఏంటంటే, ఎన్ని బస్తాలు వేస్తే అన్ని క్వింటాల మిరపకాయలు వస్తాయి
1: అటువంటి అపోహ
0: అపోహ కూడా ఉంది. సో మనం ఎంత చెప్తున్నా కూడా ఇంకా కొంచెం, అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మారుతూ ఉన్నారు, ఇంకా మారాలి. సో దీన్ని తగ్గించాలి. ఏది మెయిన్గా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే ఏపీఎంసీ యాప్ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో ఈ జూన్ 8 నుంచి యాప్ రన్నింగ్లో ఉంది. ఫస్ట్ ఒక వారం 10 రోజులు కొద్దిగా మనకు యాప్లో కొత్తగా రావడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడైతే పక్కాగా నడుస్తూ ఉంది, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ద్వారా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఆధార్ కార్డు తీసుకొచ్చి మన రైతు సేవా కేంద్రంలో కానీ బయట ఉన్నటువంటి డీలర్ షాపుల్లో కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయడంతో ఆయనకున్న పొలం ఎంత ఉంది, ఏ పంట నమోదు చేయించుకున్నాడు, అంటే ఎరువుల కోసం ఏది మన రైతు సేవా కేంద్రంలో, దానికి శాస్త్రవేత్తల సలహా మేరకు ఎన్ని బస్తాలు రావాలి, అక్కడ డిస్ప్లే అయిపోద్ది ఎంత అవసరమో వచ్చేస్తుంది.
1: వచ్చేస్తుంది.
0: సో దాన్ని మనము 3 విడతలుగా ఇస్తాం. అంటే ఒకేసారి ఇస్తే మొత్తం ఒకేసారి కుమ్మరి చేస్తాడు కాకుండా 3 విడతలుగా 3 డోసులు ఇస్తాం. లేదు సార్ మేము ఒకేసారి తీసుకుంటామంటే అట్లా కూడా ఇస్తాం, ఆ మొత్తం తీసుకుని 3 విడతలుగా వేయమని చెప్తాం. అట్లా మొత్తంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ మార్కాపురంలో ఒక రైతు తీసుకున్నాడు అనుకుందాం, పెద్దారుడు రైతు, ఇక్కడ మార్కాపురంలో తీసుకొని మళ్ళీ పెద్దారుడు వెళ్ళి పెద్దారుడు తీసుకోవాలంటే ఇంకా రాదు,
1: కుదరదు
0: కుదరదు. ఇంకా లేదు నేను పెద్దారుడు కాదు దోర్నాల పోతానంటే దోర్నాలు కూడా రాదు. సో ఆయన ఆధార్కు లింక్ అయినట్టు పొలంలో ఏ పంట వేస్తాడో ఆ పంటకు ఎంత ఎరువులైతే ఆన్లైన్లో చూపిస్తాయో అవి మాత్రమే ఈ సంవత్సరం ఆ పంటకి, అంటే ఇప్పుడు 2 సీజన్లు ఉంటాయి ఖరీఫ్ రబీ సీజన్లు, ఈ 2 సీజన్లో ఈ ఖరీఫ్లో ఎంత వస్తుంది అది ఇచ్చేస్తాం. రబీలో ఒకవేళ మళ్ళీ వేరే పంట వేస్తానుకుంటే అప్పుడు మళ్ళీ
1: అప్పుడు
0: తీసుకోవచ్చు,
1: వస్తుంది.
0: అప్పుడు వస్తుంది. సో కొంతమంది రైతులు ఏంటంటే, సో మనకు తగ్గించాలి, ఎక్కువ ఇవ్వకూడదు, రేట్లు ఇదవుతున్నాయని చెప్పే ఉద్దేశంతో రైతులు కొంత అపోహలో ఉన్నారు,
1: ఇట్లా చేస్తుంది గవర్నమెంట్,
0: గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో
1: మన కోసం అనేది అర్థం
0: అర్థం
1: కావట్లేదు.
0: కావడంలా. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన మేర ఎరువులు అయితే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రతి షాపులో ఉన్నాయి, ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా డిఏపి ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, మనము దానికి ఎంతవరకు అవసరమో ఆ మేర మాత్రమే ఉపయోగించాలి. దానికోసమే గవర్నమెంట్ ఈ సిస్టమ్ పెట్టింది. కానీ లేదు ఎరువులు సప్లై చేయలేకనో
1: ఎరువులు
0: లేదు
1: తక్కువయ్యో
0: తక్కువయ్యో మాత్రం కాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులు గమనించుకోండి, మీకు మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రంలో కానీ డీలర్ షాప్లో కానీ యూరియా డిఏపి మీకు ఎంత మేర అయితే మనకి యాప్లో చూపిస్తుందో అది చేసుకోవచ్చు. అట్లాగే ఈ యాప్ అనేది మనము రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో కూడా రైతులతోటి డౌన్లోడ్ చేయించడం జరిగింది. సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయి వాళ్ళు కూడా లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే వాళ్ళ పొలం వివరాలు, గత సంవత్సరం ఏ పంట వేసాడు, అట్లాగే గత సంవత్సరం ప్రభుత్వం అమలు చేసేటువంటి పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ రైతు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే అతనికి వచ్చినాయా లేదా ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఖరీఫ్ నుంచి ఆ యాప్లో పంట నమోదు కూడా అతనే చేసుకోవచ్చు
1: సొంతంగా
0: సొంతంగా. సో ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ ద్వారానే చేయించండి.
1: చేయించండి.
0: తర్వాత ఏంటంటే ఆ చేసిన వివరాలు మన రైతు సేవా కేంద్రం సిబ్బందికి వస్తాయి, వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారు, మళ్ళీ పొలానికి వెళ్ళి ఆ పంట ఉందలేదా చేస్తారు
1: అవునా కాదని చెక్
0: చేస్తారు.
1: చేస్తారు.
0: అట్లాగే వీళ్ళు ఎరువులు ఈ యూరియా డిఏపి కూడా వీళ్ళే బుక్ చేసుకోవచ్చు
1: యాప్లో
0: యాప్లో. ఆ యాప్లో వీళ్ళు ఆధార్ కార్డు కొనుతారు ఎంత వస్తుంది ఉంటుంది, పక్కన రైతు సేవా కేంద్రం వస్తుంది, తర్వాత ఈ మనకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని షాపుల పేర్లు కూడా వస్తాయి
1: వస్తాయి.
0: సో ఏ షాప్లో రైతు ఇష్టపడిన షాప్లో నమోదు చేసుకోవచ్చు, నమోదు చేసుకుని అక్కడికి తెచ్చుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ అక్కడ చూసుకొని ఇస్తారన్నమాట. కాబట్టి రైతులకు చాలా సులభంగా వాళ్ళకే వాళ్ళే నమోదు చేసుకునేటట్టు కూడా ఈ యాప్లో సౌలభ్యత ఉంది.
1: ఓకే సార్, బాగుంది. అయితే మీరు అన్నట్టుగా మరి ఈ యాప్ ఉంది, మరి అందరూ మరి చదువుకున్న వాళ్ళు కాదు, మరి మన ప్రాంతంలో చాలా వరకు కూడా నిరక్షరాస్యులు ఉంటారు, అందరికీ మరి ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఉండకపోవచ్చు.
0: అవునండి.
1: మరి అలాంటి వాళ్ళకి అంటే నిరక్షరాస్యులకు ఈ ఫోన్ సౌకర్యము, కీప్యాడ్స్, చిన్న చిన్న ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళకు ఈ మరి ఈ యాప్ ద్వారా వాళ్ళకు మరి ఎట్లా చేయాలి?

0: మంచి మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఎక్కువగా మన ప్రాంతంలో ముందుకు చెప్పుకున్నట్టు చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి, సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఆధార్ కార్డు తీసుకొని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్ర సిబ్బందికి వెళితే అక్కడ వాళ్ళు నమోదు చేస్తారు, అక్కడ చూపిస్తారు వీళ్ళ ఆధార్ కార్డు కొట్టి ఎంత వరకు ఉందో చూస్తారు. అట్లాగే పక్కన షాప్కి వెళ్ళినా కూడా అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు కూడా షాప్లో వాళ్ళు కూడా వాళ్ళ సిస్టంలో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎన్ని బస్తాలు వస్తాయని కూడా వాళ్ళు వాళ్ళకి చూపిస్తారు. ఇబ్బంది లేదండి. దాంట్లో ఇది కూడా ఒక పాయింట్ పెట్టారు, ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దేనికైనా ఆధార్ కార్డు మాత్రమే
1: ఉపయోగించాలి.
0: ఉపయోగించాలి. అట్లాగే వీళ్ళు తీసుకున్నారా లేదా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉంటాడు, ఆయన తీసుకోకపోయినా తీసుకున్నాడని ఒకవేళ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎరువులు ఎన్ని వచ్చాయో ఖచ్చితంగా వేలిముద్ర వేయాలి,
1: బయోమెట్రిక్ వేరుముద్ర
0: బయోమెట్రిక్
1: వేయాలి.
0: వేలిముద్ర వేస్తేనే అతనికి ఆడ ఓకే అయితే.
1: ఓకే.
0: సో ఆ సిస్టమ్ కూడా పెట్టారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ బయోమెట్రిక్ మిషన్స్ ఉన్నాయి. అట్లాగే మన బయట షాపుల్లో కూడా బయోమెట్రిక్ మిషన్స్ తెప్పిస్తూ ఉన్నారు. ప్రతి ఈ డీలర్ కాడ ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ బయోమెట్రిక్ డివైసెస్ పెడతా ఉన్నాం. కాబట్టి మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా రైతు తీసుకోకుండా తీసుకున్నాడని చెప్పడానికి కూడా
1: లేదు,
0: అవకాశం లేదు.
1: ఒకసారి తీసుకొని ఇంకోసారి తీసుకొని పోవడానికి లేదు,
0: లేదు
1: తీసుకొని తీసుకోలేదని చెప్పడానికి లేదు.
0: చెప్పడానికి కూడా లేదు.
1: మీరు ఏం
0: ఎందుకంటే
1: జరిగింది మొత్తం రికార్డు
0: రికార్డు
1: పక్కాగా
0: ఉంటుంది,
1: ఉంటుంది.
0: రికార్డు ఉంటుంది. ఎప్పుడు ఏ తేదీన తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు,
1: ఎంత
0: ఏ టైంకి
1: మొత్తంలో
0: తీసుకున్నారు,
1: తీసుకున్నారు,
0: ఎన్ని బస్తాలు తీసుకున్నారు, ఆ డేటా అంతా కూడా మనకు వస్తుంది.
1: ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది
0: ఎంత ఉంది కూడా
1: అనేది
0: వస్తుంది,
1: మొత్తం కూడా వివరంగా తెలిసిపోద్ది.
0: తెలిసిపోద్ది.
1: చాలా మంచి పద్ధతి సార్ ఇది.
0: అదండి.
1: అంటే రైతులు గమనించాలి ఈ విషయాలమైన.
0: తర్వాత ఇంకో విషయం అండి, ఇది ఎంత కూడా ఏంటంటే, ఈ గత 3 సంవత్సరాలు తీసుకున్న రైతుల డేటా మాత్రం మన రైతు సేవా కేంద్రంలో ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే కొత్తగా పొలాలు కొనుక్కోవడము, లేదు కొత్తగా సాగు చేయడము, రైతులు కొంతమంది ఆ డేటాబేస్లో లేని వాళ్ళని, వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్,
1: మరికొద్ది
0: మన
1: సేపట్లో
0: వ్యవసాయ అధికారి కార్డు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
1: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజి కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
3: నా పేరు రసజ్ఞ, నేను మదనపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు.

0: సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను, ఆఫీస్లో వర్క్ చేయాలి సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది, సో ఇది హెల్ప్ అవుతుందని మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్, లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
1: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్ బీటెక్ హైదరాబాద్. రీసెంట్లీ ఐ హడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం ఐ హడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్ వేర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ లర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షల్ స్క్రిప్ట్స్. When comes to programming, we started with Python. Before these programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS codes in Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సార్ ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, మనకు తెలివని కూడా ఈ సార్స్ ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ జాబ్స్కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్కి అప్లికేషన్ చేపిస్తారు, మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
2: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్నీ నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
3: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా ఇక్కడ, వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్ కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ, ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
4: నా పేరు నిహారిక, మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి.

0: లిచ్చిపల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్న నిజామాబాద్లో. కోర్స్ పీజీడిసి. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి. అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
1: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటల్లో,
2: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరం నుంచి 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ AI, DevOps, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్. అది సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి ధీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము. మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము. నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా, బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గానీ, మస్కర్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్లో కానీ, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
3: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఎల్ఆర్ టవర్స్ కి అపోజిట్ ఉండే. దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ స్మార్ట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర PMKVY కానీ DDUGKY కానీ కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా PMKVY కానీ, PMKVY లో అప్లికేషన్ డెవలపర్ కానీ, DevOps కానీ.

0: ఈ డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. డీడీజీకేవైకి వచ్చేసరికి ఐఓటీ కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, అండ్ జేఎస్డి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
1: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో, నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, యువవాణి

ఈనాటి ఇవ్వవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించిన సమాచారం సినిమా పాఠం ఉన్నగా అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఎస్వీఐఎంఎస్ టీటీడి తిరుపతిలో 236 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడి పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్వీఐఎంఎస్ తిరుపతిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బ్యాక్లాగ్ రెగ్యులర్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీ వివరాలు 236 ఖాళీలు. ఇక ఖాళీల వివరాలు చూద్దాం. బ్యాక్లాగ్ ఖాళీలు 24, రెగ్యులర్ ఖాళీలు 212. ఇక అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్లో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు జనరల్ 3 సంవత్సరాల జనరల్ నర్సింగ్ కోర్సు జిఎన్ఎం, 6 నెలల మిడ్వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి మెడికల్ కాలేజ్ లేదా టెర్సియరీ కేర్ ఆసుపత్రిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 1/7/2026 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మించకూడదు. వేతనం నెలకు 38,720 రూపాయల నుంచి 118,390 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15 జూలై 2026. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/8/2026. వెబ్సైట్ svimstpt.apnic.in వెబ్సైట్ను

దర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఉద్యోగ సమాచారం విన్నాం కదా, కార్యక్రమంలో విద్యా సమాచారం కూడా విందాం. ఏపీ జీఈటీ 2026 వివరాలు చూద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ కాలేజీలు సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయుర్వేదం, యునాని, సిద్ధ హోమియోపతి వైద్య కోర్సుల్లో ఎండి, ఎంఎస్ కోర్సులు ప్రవేశాలకు ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత బిఏఎంఎస్ లేదా బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, బిహెచ్ఎంఎస్, గ్రేడెడ్ బిహెచ్ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. వీటిలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దీనితో పాటు 7 ఇంటర్న్షిప్ పూర్తయి ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 జూలై 2026. దరఖాస్తుల సవరణ తేదీలు వచ్చేసరికి 1 ఆగస్టు 2026 నుంచి 2 ఆగస్టు 2026 వరకు దరఖాస్తు సవరణ తేదీలు కూడా కలవు. పరీక్ష తేదీ 22/8/2026. వెబ్సైట్ exams.nta.nic.in వెబ్సైట్ను అభ్యర్థులు పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చును. ఇక కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా స్థితిగతులను, వారిని ఆర్థికంగా మెరుగుపరచడం కోసం మరియు సమాజ అభివృద్ధి కోసం, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడం కోసం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేత రూపొందించబడి దేశవ్యాప్తంగా అమలు చేయబడే సంక్షేమ లేదా అభివృద్ధి పథకం. ఇవి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. 1 కేంద్ర రంగ పథకాలు, అంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేవి. ఇక 2 కేంద్ర ప్రాయోజిత పథకాలు, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించి అమలు చేసేవి. ఇక వాటిలో ముందుగా వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం. దేశంలోని పేద రైతులందరినీ వ్యవసాయ పరంగా అభివృద్ధి బాటలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులకు పంట పెట్టుబడుల కోసం ఆర్థికంగా సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులందరికీ 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ నగదును ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలందరూ ఈ పథకానికి అర్హులుగా పేర్కొనవచ్చును. ఇక 2 సుకన్య సమృద్ధి యోజన, ఎస్ఎస్వై అంటారు. ఈ పథకం ఉద్దేశం చూద్దాం. ఆడపిల్లల పోషణ మరియు వారి జీవన మెరుగుదల కోసం ప్రవేశపెట్టిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు, చదువు మరియు వివాహం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యుత్తమ పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకంలో సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షలు, అంటే 1

50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించిన సంవత్సరానికి 8.2% చక్రవడ్డీని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అర్హత విషయానికి వస్తే 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా కేవలం 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. 2 ఆడపిల్లల పేరు మీద ఈ ఖాతాలు తెరవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 వరకు జమ చేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన 15 సంవత్సరాల పాటు మాత్రమే డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ లభిస్తుంది. అయితే బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా ఉన్నత విద్య అవసరాల నిమిత్తం ఖాతాలో ఉన్న బ్యాలెన్స్లో నుంచి కేవలం 50% వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో జమ చేసే మొత్తానికి సెక్షన్ 8C కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది గొప్ప అవకాశం. ఇక ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పథకం గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPM JAY అంటారు. ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశ్యం పేద మరియు బలహీన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య బీమా కవరేజ్ను అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే ప్రతి అర్హత గల కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఈ నగదురహిత సేవలు అందించడం జరుగుతుంది. ఆపరేషన్లు, మందులు మరియు వైద్య పరీక్షల ఖర్చులు ఈ బీమా కిందకి బాగా కవర్ అవుతాయి. 70 సంవత్సరాలు పైన ఉన్న సీనియర్ సిటిజన్లకైతే అదనపు రూపాప్ కవరేజ్ కూడా లభిస్తుంది. ఇది బెనిఫిట్. అర్హత వచ్చేసరికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన తక్కువ ఆదాయ కుటుంబంలో వారు అర్హులుగా పరిగణిస్తారు. ఇక తర్వాత విద్యా పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో విద్య, వైద్య, వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మనం వ్యవసాయ పథకం ఒకటి, వైద్య పథకం ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు విద్యా పథకం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అనేది ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హులైన విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా విద్యా రుణాలు అందించే కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ PM విద్యాలక్ష్మి పథకం. ర్యాంకింగ్ ఉన్న అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశపొందిన విద్యార్థులు దీనికి అర్హులుగా పరిగణిస్తారు. అయితే పథకం యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి తెలుసుకుందాం. 10 లక్షల వరకు లేదా తదనుగుణంగా ఎలాంటి గ్యారంటీ లేదా తాకట్టు లేకుండా రుణం పొందవచ్చు. దేశంలోని టాప్ NIRF ర్యాంకు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు వర్తిస్తాయి. ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి కూడా డబ్బు లేకపోవడంతో చదువు ఆపకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క PM విద్యాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇక దరఖాస్తు విధానం, అర్హత ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ లేదా సంబంధిత విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ప్రవేశపత్రాలు, కాలేజీ ఫీజు వివరాలు అవసరమవుతాయి. ఇక విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు గృహం కూడా మానవుని జీవనానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఆ పథకం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం

ను అమలు చేయడం జరిగింది. దీని ద్వారా ఇల్లు లేని అద్దె ఇళ్లలో ఉండే అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం లేదా సబ్సిడీని అందిస్తుంది. పిఎం ఆవాస్ యోజన యొక్క ముఖ్య వివరాలు తెలుసుకున్నట్లయితే, సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు మరియు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు లేని పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తుంది. లబ్ధిదారుల ఆదాయ వర్గాలను బట్టి హోమ్ లోన్లపై వడ్డీ రాయితీ, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ మరియు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకే కేంద్రం కొంత మొత్తాన్ని జమ చేస్తుంది. ఇవి ఈనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకున్నాం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుతమైన సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థుల నిరసన అంశాలను లేవనెత్తారు. సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్షాలను స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వారు నిరసన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభలో ఏ చర్చ అయినా నిబంధనలకు లోబడి జరగాలని ఆయన వివరిస్తూ,
1: నీట్ పేపర్ లీక్ కా చర్చ కే లియే పూరీ తరహ సే తయార్ హై. పహలే దిన్ సే కహా హై, జబ్ చర్చ హోతీ హై తో కిసీ నియమ్ కే తహత్ హోనా పడతా హై ఔర్ ఇస్కా వ్యవస్థా బనానా పడతా హై కి చర్చ కబ్ హోనా హై, చర్చా కా డ్యూరేషన్ కితా లంబా చర్చా హోనా హై సారే పార్టీ కే ఫ్లోర్ లీడర్ సే బాత్చీత్ కర్కే ఇస్కా నిర్ణయ కియా జాయే. సర్కార్ పూరీ తరహ సే నీట్ పేపర్ లీక్ పే చర్చా కర్నేకే తయార్ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాననే నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నినాదాలు చేయడం ప్రారంభించాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు మూడోసారి వాయిదా తరువాత సభ సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువతను రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి యువత సంక్షేమాన్ని కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్లో ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం 11

ఎన్నికలకు సభ ప్రారంభం కాననే. సభ ప్రారంభం కాగానే సిక్కింలోని ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రాజ్యసభ కొద్దిసేపు మౌనం పాటించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను రాధాకృష్ణన్ అభినందించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలు ప్రారంభం కావడం ద్వారా భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందన్నారు. హర్యానాలోని ఉత్తర రైల్వేకి చెందిన జింద్ సోనిపట్ సెక్షన్లో 10 కోచ్ల రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని, ఇది పర్యావరణ హిత, సాంకేతికంగా పురోగమించిన రైలు రవాణా వైపు ఒక ప్రధాన అడుగు అని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తర మాసిడోనియా దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మ్యూజియం ఆఫ్ ది సిటీ ఆఫ్ స్కోబ్జేలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ భారతదేశానికి చెందినప్పటికీ ఆయన బోధించిన సత్యం, అహింసా సందేశం సమస్త మానవాళికి చెందుతుందన్నారు. ఘర్షణలు, అసహనం, విభజనాలతో కూడిన నేటి ప్రపంచంలో గాంధీజీ ప్రతిపాదించిన చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం వంటి ఆదర్శాలు ఎంతో అనుసరణీయమైనవని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అస్థిరత, ఆటంకాలు నెలకొన్న ఈ యుగంలో అత్యంత స్పష్టమైన ఒత్తిడి సరఫరా వ్యవస్థలపైనే కనిపిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఈరోజు జరిగిన ఆసియాన్ పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా 2026 సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను ఇకపై తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. భారతదేశం, ఆసియాన్ రెండు తమ భవిష్యత్ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కొంటూనే అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక 2 రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ మనీలా నగరంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆసియాన్ కేంద్ర స్థానాన్ని గుర్తిస్తూనే స్వేచ్ఛాయుతమైన, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమావేశం అనంతరం జయశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాను ఈరోజు కర్ణాటకలోని కార్వర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మనిర్భర్త దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు. ఈ నౌక భారత సముద్రగర్భ రక్షణలో కీలక పాత్ర పోషించగలదు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత, యాంటీ సబ్మెరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, కొంకన్, గోవా, మధ్యప్రదేశ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, విదర్భ, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77470 పాయింట్ల వద్ద ప్రారంభమై

0: చివరకు 715 పాయింట్ల నష్టంతో 76,755 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 23,996 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.58 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $94.74 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,117 వద్ద ట్రేడ్ అవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ రాజధానిలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRC ఈరోజు వెల్లడించింది. మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్ట్, సేవాతీర్థ, జనపద్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ పార్క్, శివాజీ స్టేడియం ఉన్నాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుత సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం 34వ వసంతాలో సంవత్సరాల నుంచి సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీలలో రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26/7/2026. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగంను పంపవలసిన వాట్సాప్ నెంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037. చిత్రమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా బేబీ చిత్రం కోసం పివిఎన్ఎస్ రోహిత్, విజయ్ బుల్గా పాడిన పాట విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్రోతలు చూద్దాం. పాలకొల్లు నుంచి నేపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి గారు ఉత్తరం ద్వారా తెలియజేస్తూ గీతామాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అని తెలియజేస్తారు.

చేస్తూ అత్తకు యముడు అమ్మాయికి మూడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరికోసం వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

కార్యక్రమం తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ఎలిగేటి సుధీర్, రజిత, మునిదీప్, అనుముల నాగరాజు, రాజేశ్వరి, రాజేష్, లలిత, మహేష్, రజని, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, అన్మల్ల, శంకర్, కోరుట్ల మునిచంద్ర గారు కోరుచున్నారు. కన్నెవేసు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని, మరి వీరికోసం పాటను వినిపిద్దాం.

తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కృష్ణ సూర్యకళ రేఖా చంద్రకళ రవీందర్ కుమార్ సాయి ప్రకాష్ సాయి కుమార్ శ్యామల వెంకటేష్ విజయ్ కుమార్ నరసింహరావు వసుంధర లావణ్య రితిక భానుశ్రీ తనుశ్రీ బేబీ మహేందర్ శోభారాణి అశోక్ బాబు గారు కూర్చున్నారు. ఆత్మబంధువు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం ఆత్మబంధువు చిత్రం నుంచి వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

మీరు వింటున్నారు 101.5 MHz పై గీతామాలిక కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని పాటలు వినిపిస్తున్నాము. కార్యక్రమం తర్వాత బుర్దిగడ్డ ఆర్యనగర్ సమాజ శ్రోతలు కోరుచున్నారు. సక్కుభాయి నరసింహ, ఎల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్.

తర్వాత భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హనుద్దీన్ యూసుఫుద్దీన్ ప్రీతి సురేష్ ముత్యాలబాబు మహమ్మద్ అబ్దుల్ బాబా అంజన గారు కూర్చున్నారు. ఘంటసాల పి సుశీల గారు పాడినటువంటి శభా సూరి అనే చిత్రం నుంచి మాకు పాటను వినిపించాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. వినిపిద్దాం మరి.

క్యారెక్టర్ తర్వాత. అనంతపురం జిల్లా గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి రాస్తున్నారు. మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారు సమర్పించు గీతామాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అందరికీ అభినందనలు తెలుపుతూ మీకు కూడా అభినందనలు అండి. శ్రోతలు చూద్దాం. బొజ్జప్పగారు, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, మారిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, అస్విత, కరుణాకర్ గారు కోరుచున్నారు. ట్యాక్సీవాలా చిత్రం నుంచి మేము కోరినటువంటి పాటను వినిపించాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి ట్యాక్సీవాలా చిత్రం నుంచి వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

మీరింతవరకు గీతామాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని పాటలు విన్నారు. మరింతమంది శ్రోతలు ఉత్తరాల ద్వారా వారు ఇష్టమైనటువంటి పాటను వినాలనుకుంటున్నారా? అయితే శ్రోతలు ఉత్తరాలు రాయవలసినటువంటి చిరునామా గీతామాలిక కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం మార్కాపురం డిస్ట్రిక్ట్ పిన్కోడ్ నెంబర్ 52 33 16 అడ్రస్కు ఉత్తరం దాసి. శ్రోతలు వారికి ఇష్టమైనటువంటి పాటను వినగలరు. కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 34 వసంతాలు అడుగుపెట్టే సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసంగ పోటీలో ఇచ్చే అంశం రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ పంపగలరు. చివరి తేదీ 26/7/2026. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2022 ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మారేడే కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నంబర్ మరొకసారి 8332905037. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో వైలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. తోడి రాగం తానం సారసదళ నయన హరే గోవింద మాంపాహి అనే పల్లవి ఆదితాళం.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏకవీర ఈ చిత్రానికి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన దేవులపల్లి, సంగీతం కెవి మహాదేవన్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

0: తరువాత పాట బంగారు పాప చిత్రం కోసం మాధవ్ పెద్ది పాడిన పాట విందాం.
1: దిని తమాస చూడ వ్యకీల్ బొమ్మ.

మీరింతవరకు మధురికి తలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మర్కజ్ క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.